పథిరక్షయ ఐలభృత ఐలభృత పథిరక్షయ పథిరక్షయ ఐలభృత యవ్యుధో యవ్యుధ ఐలభృత పథిరక్షయ పథిరక్షయ ఐల

వర్షం వర్షమిషవస్తేభ్యస్తేభ్య ఇషవో వర్షం వర్షమిషవస్తేభ్య ఇషవస్తేభ్యస్తేభ్య ఇషవ ఇషవస్తే

0: நமோ மஹத்வ்யோ ரிஷிப்யோ குருப்யோ நமஹ. ஓம் நமோ பகவதே ருத்ராய. சிவமயமைன சபா சதஸ்சுக்கு சவனைய நமஸ்தலு சமர்ப்பணம் చేసుకుంటూ నిన్నటి రోజున శ్రీ రుద్రభాష్యం చెప్పుకుంటూ ప్రథమోనువాకంలో ఆరవ మంత్రాన్ని వ్యాఖ్యానించుకుంటూ ఉన్నాం. ఇది చాలా విశేషమైన మంత్రంగా చెప్పబడుతున్నది.
1: శివేన వచసా త్వా గిరిశాచ్ఛా వదామసి, ఇలా అనడం వల్ల సర్వమి జగత్ అయక్ష్మగం సుమనా అసతు. శివంకరమైన పరమేశ్వర వచస్సులు పలికితే ప్రపంచమంతా ఎలా ఉంటుంది? రోగాలు లేకుండా ఉంటుంది, సౌమనస్యంతో ఉంటుంది. అది విశేషం. అందుకే శివ సంకీర్తన చేయడం వల్ల, శివస్మరణ చేయడం వల్ల, శివ జ్ఞానంతో మన వాక్కుని పవిత్రం చేయడం వల్ల మన చుట్టూ ఉన్న ప్రపంచం రోగరహితంగా, బాధారహితంగా, పిచ్చి మనస్సులు లేకుండా చక్కగా ఉంటూ ఒకరికొకరు సౌమనస్య భావంతో ఉంటారు. అది లేకపోతే పక్కన కూడా కూర్చుంటే చాలు, వీడు ఎందుకు ఇక్కడికి వచ్చాడు, ఏం మాట్లాడుతున్నాడు, వాడు మంచి చెప్పినా వీడు చెప్పింది నమ్మచ్చా, ఏ ఉద్దేశంతో చెప్పుంటాడో, ఇలా ఉంటాయి వైమనస్యం అంటే. సౌమనస్యం అంటే ఒకరికొకరు సహకరించుకుంటూ ఒకరి పట్ల ఒకరికి మంచి మనస్సు కలిగి ఉండడం. అందుకు ఈ ఒక్క శ్లోకంలో పరమేశ్వర స్తుతికి ఎంత శక్తి ఉందో చెప్తున్నాడు. ఇక్కడ వాక్కుని ఎలా వినియోగించుకోవాలో చెప్తాడు అని ఎక్కడో దూరం లేడయ్యా, నువ్వు ఆడే మాటలోనే ఉండి నిన్ను గమనిస్తున్నాడు. లోపల ఉన్న చైతన్యమంతా ఆయనే కదా, అలా నిన్ను గమనిస్తూ ఉన్నాడని ఈ శ్లోకంలో అంతగా చెప్పి తర్వాత చాలా గొప్ప భావాన్ని చెప్తున్నారు. అది అధ్యవోచ దధివక్త ప్రథమో దైవ్యో భిషక్ అహీగుశ్చ సర్వాన్ జంభయన్ సర్వాశ్చ యాతు ధాన్యః. ఇది చాలా గొప్ప మంత్రం. శివంకరమైన వాక్కుతో మాట్లాడితే ఆయన మన పట్ల అధివక్తగా ఉండేవాడు గనక అధ్యవోచత్, ఆయన నా పట్లే మాట్లాడుగాక. అధివక్త అయిన స్వామి నా పట్ల మాట్లాడుగాక. ఏమి అధ్యవోచత్ అంటే ఊరుకోవచ్చు కదా, అధివక్త అని ఎందుకు చెప్పాలి? అధ్యవోచత్ అంటేనే నా పట్ల మాట్లాడుగాక, మరి అధివక్త అని ఎందుకు చెప్పాడు? అలా మాట్లాడు ఆయన స్వభావం గనక అన్నాడు. తన
0: అధ్యవోచదధివక్త ప్రథమో దైవ్యో భిషక్ అహీర్శ్చ సర్వాన్ జంభయన్ సర్వాశ్చ యాతు ధాన్యః. దీన్ని కవచమంత్రం అంటారు. ఇది విశేషంగా కవచమంత్రం అంటే ఈ మంత్రాన్ని ఉచ్చరించినంత మాత్రం అది కవచం వలె పనిచేస్తుంది. మహాన్యాసంలో కూడా దీన్ని కవచానికి వినియోగించాలని బోధాయన మహర్షి తెలియజేశారు. ఇక్కడ రుద్రాన్ని మొత్తంగా నిత్యం పారాయణం చేస్తే వచ్చే దివ్య ఫలితాలు ఎలా ఉన్నాయో, ప్రత్యేకించి ఒక్కొక్క మంత్రాన్ని తీసుకుని అనుష్ఠానం చేయడం కూడా కల్పశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. తంత్రశాస్త్రాలు కూడా వివరించే. ఇప్పుడు సాయణులు, విద్యారణ్యులు వీరు భాష్యం రచిస్తూ వేదమంతటికీ భాష్యం రాసి ఈ భాగానికి విశేషం రాస్తూ కొన్ని చోట్ల ఏం చెప్పారంటే, దీనికి ఇంకా వివరం తెలియాలి అంటే నేను ప్రత్యేకంగా దీనిపై రచించినటువంటి ఒక కల్ప గ్రంథం ఉంది, దాన్ని చూడండి అని కూడా ఆయన తెలియజేయడం జరిగింది. ఆ గ్రంథం మనకిప్పుడు లభ్యం కావడం లేదు. అంటే రుద్రంకి సంబంధించి ఆయన ఒక కల్పం ప్రత్యేకించి రాశారు. ఇది కాక మరి యొక్క కల్ప గ్రంథం కూడా రుద్రంపై మనకు లభిస్తుంది. అదంతా కూడా ఒక్కొక్క మంత్రం, ఆ మంత్రానికి ద్రష్ట ఎవరు? వేద మంత్రాలకి ద్రష్టలు ఉంటారు, స్రష్టలు ఉండరు. స్రష్ట వేరు, ద్రష్ట వేరు. స్రష్ట అంటే లౌకికమైన ఒక విషయాన్ని సృష్టించితే స్రష్ట, అలౌకికమైనటువంటి దివ్య శబ్దాన్ని తపస్సుతో దర్శిస్తే ద్రష్ట. వేదమంత్రాలను ఎవరూ తయారు చేయలేదు. ఋషులు మహా తపస్సుతో అంతరిక్షంలో దాగి ఉన్న ఒక దివ్య శబ్దాన్ని వారు గోచరింప చేసుకున్నారు. దేనికి? ఈ శ్రవణానికి కాదు, ఈ తపస్సుతో వారు ఆ శబ్దం వినగలిగారు. ఆ విన్న శబ్దాన్ని మనకు అందజేశారు. అలా వారు దర్శనం పొందారు గనక ఆ మంత్రము దర్శనం చేసినందుకు గాను వారికి ద్రష్ట అని చెప్తారు. ఇక్కడ ఈ మొత్తంగా ఈ మంత్రానికి, రుద్రమనే మహామంత్రానికి ద్రష్ట వామదేవ ఋషి అని చెప్పబడుతున్నాడు. వామదేవుడనే ఋషి అని అంటే ఋషుల్లో వామదేవుడనేవాడు ఉండవచ్చు, లేదా వామదేవుడు అంటే పరమేశ్వరుడే అని అర్థం. సాక్షాత్ పరమేశ్వరుడే ఈ మంత్రాన్ని మనకు అందజేసినట్లుగా భావించినా సరిపోతుంది. ఇలా కాక ఒక్కొక్క మంత్రానికి మళ్ళీ ప్రత్యేక ద్రష్టలున్నారు. అవన్నీ మనం చెప్పుకుంటే ఒక రుద్రమే కొన్ని నెలలు చెప్పుకోవాల్సి వస్తుంది మనకి. ఈ మంత్రం ఎలా ప్రయోగించాలి, దేనికి ప్రయోగించాలి, దీనికి ద్రష్ట ఎవరు, ఇవన్నీ వివరిస్తే అది కూడా చాలా ఆసక్తికరమైన విషయమే. రుద్రంలో సర్వదేవతాత్మకమైనటువంటి మంత్ర రాశి గనక మీకు విష్ణుపరమైన అర్థం మొత్తం రుద్రానికి చెప్పవచ్చు, అలాగే శివపరమైన అర్థం కూడా మొత్తం చెప్తున్నాం, సూర్యపరమైన అర్థం కూడా చెప్పవచ్చు, అన్ని రకాలుగా సరిపోతుంది. ఎందుకంటే ఒకే పరమేశ్వరుడికి సంబంధించిన మంత్ర రాశి గనక ఆ పరమేశ్వరుడే బహువిధములైన దేవతలుగా మనకి గ్రహించబడుతున్నాడు. అందుకు సర్వదేవతాత్మకమైనటువంటి ఈ మంత్ర రాశిలో ఈ అధ్యవోచత్ అనేటువంటి మంత్రం, ప్రత్యేకించి కవచ మంత్రం, అధివక్త అనే మాట గురించి నేను చెప్పుకున్నా. అధ్యవోచత్, అధి అవోచత్, అధ్యవోచత్, పరమేశ్వరుడు నా ఎడల అంటే నా పక్షము వహించి మాట్లాడుగాక అని. అంటే ఇదేదో మన తరపునే చేస్తాడా అంటే ఆయన స్వభావం అదిట, అందుకు అధివక్త అని వెంటనే చెప్పారు. అధివక్త అంటే నిన్న చెప్పినట్లు పక్షపాత వచనమును పలుకువాడు అని, ఆయన స్వభావం అది. అధివక్త అంటే తనని ఎవరు ఆశ్రయించారో వారి పక్షాన మాట్లాడేవాడిని అధివక్త అని చెప్తారు. ఉదాహరణకి నిన్న లాయర్ అని చెప్పుకున్నాం, ఎవరి పక్షాన తాను మాట్లాడుతున్నాడో వాడు ఏ విధంగా ఇబ్బంది పడకుండా ఇతరు మాట్లాడతాడు కదా, అలా మాట్లాడేవాడిని అధివక్త అని చెప్తారు. ఈ అధివక్త అనేటటువంటి మాట మనకి వేదంలో కూడా కొన్ని చోట్ల అధిబ్రూహి అనే విషయాల్లో వస్తుంది, అలాగే రక్షాచను అధి చబ్రూహి అని మరొక చోట రుద్రంలో కూడా వస్తుంది. ఈ అధిబ్రూహి అనే విషయం రుద్రంలో రెండు మాటలు, బ్రూహి అన్నా పలుకుట అని తెలియజేయబడుతుంది. అందుకు మన పక్షాన మాట్లాడతాడట పరమేశ్వరుడు. అయితే ఈ మాట్లాడడం ఎలాగా, ఎవరి దగ్గర మాట్లాడతాడు అనే ప్రశ్న. దానికి రెండవ పాదంలో ఈ మంత్రంలోనే రెండవ భాగంలో అహిగిశ్చ అంట అహింశ్చ అని, వేదంలో కొన్ని చోట్ల మనం గుమ్ అనే శబ్దం వాడతాం, గణానహంత్వా గణపతి గుమ్, అక్కడ గణపతిమ్ అనేదే శబ్దం. గణపతి గుమ్ అని ఎందుకు అంటున్నామంటే స్వరం కోసమని అక్కడ గుమ్ అని చెప్పబడింది, కానీ దానికి ప్రత్యేకమైన అర్థం లేదు. వేదం స్వరప్రధానం గనక కొన్ని చోట్ల ఇక్కడ చెప్పబడుతుంది. అలాగే ఇది అహింశ్చ అనేదే శబ్దం ఇక్కడ, అహింశ్చ యాతుధాన్యః అని రెండు ఇక్కడ మాటలు చెప్పబడుతున్నాయి. అహి అనేవి యాతుధానులు అనేవారు, రెండు రకములుట. ఈ రెండు రకముల వారి నుంచి రక్షణ మనకు కల్పిస్తూ వారిని జంభయన్ వారిని హింసిస్తూ అంటాట ఈయన అధివక్తగా. ఈ రెండు మనల్ని బాధ పెట్టడానికి వస్తే అహి యాతుధానులు, వీళ్ళు మనల్ని బాధ పెట్టడానికి వచ్చినప్పుడు పరమేశ్వరుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళని హింసించి వీడు నావాడు అని చెప్తున్నట్ట. అలా చెప్పాలి అని చెప్పడం ఆయన స్వభావం, అందుకే ఉన్నవాడు ఆ పని చేయడా. కరుణించవయ్యా పరమేశ్వర అన్నాం, నేనెందుకయ్యా కరుణించాలి అంటే కరుణాళువు అని పేరున్న దగ్గర కరుణించు అని చెప్పడం ఆయన స్వభావం అది. అందుకు అధివక్తవైన నువ్వు నా పక్షాన ఈరోజు మాట్లాడు. ఆ మాట్లాడడం ఎలాగా చూడండి, వేదం ఎంత చక్కగా చెప్తున్నదో. జంభయన్ అనే మాట ఇక్కడ వేసింది, జంభయన్ అంటే హింసించి లేదా శిక్షించి అని అర్థం. యాతుధానులను ఈ అహీ రూపములైన శత్రువులను వీటిని హింసించి అంట అట్ట వీడు నావాడు అని. ఇక్కడ చెప్పడంలో ఒక చిన్న స్వారస్యం ఉంది, చిన్నదేంటి చాలా గొప్ప స్వారస్యం ఉంది. సాధారణంగా ఈయన ఎవరికి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు, అది విశేషం. లోకంలో మన దగ్గరికి ఎవడైనా వచ్చి శరణ వేడితే ఎందుకు శరణ వేడేవయ్యా అంటే నల్లవాడు ఎవడో వెంట పెడుతున్నాడండి నన్ను అంటే, మనం అసమర్థులమైతే ఏం చేస్తాం, ఆ వచ్చిన వాడిని నాయనా నాయన వాడిని వదిలే దయచేసి వదిలే అని అప్పుడు అధివక్తగా మనం మాట్లాడతాం. ఆ వచ్చిన వాడి తరపున అధివక్తగా మాట్లాడతాం. వాడి తర్వాత రక్షణ ఏదో వాడిదేయ, కానీ పరమేశ్వరుడు అలా కాదుట. ఇతని మీదకు వస్తున్న శత్రువుని ముందు జం భయన్ హింసిస్తాడు, కొట్టేస్తాడు వాడిని ముందు. కొట్టేసిన తర్వాత స్వామి నన్ను ఎందుకు కొట్టేవయ్యా అని అడిగితే వీడు నావాడు, వీడి మీద ఎందుకు రమ్మ ఎందుకు వచ్చావు నువ్వు, అందుకు నేను కొట్టానని చెప్తాడు అప్పుడు. అంతేగాని ముందు వీడు నావాడు వీడి దగ్గరికి రాకు నువ్వు వెళ్ళిపో అని బతిమాలడు ఆయన. ఈయన ఎవ్వడిని బతిమాలక్కర్లే, అందరి చేత బతిమాలబడేవాడు ఆయన, ఆయన ఒకటి బతిమాలతాడా. అందుకు తన భక్తుడి మీద చెయ్యవేయడానికి వచ్చిన వాడిని కొట్టడమే, ఎందుకు కొట్టేవే అంటే నీకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అనగలడు ఆయన. ఎందుకంటే సర్వతంత్ర స్వతంత్రుడా పరమేశ్వరుడు. అది జంభయన్ అనే మాట చెప్పడంలో విశేషం, వారిని హింసించి అధ్యవోచత్ చెప్పుగాక, అది అధివక్త. అయితే ఈయన చెప్తే వాళ్ళు వింటారా, ఇక్కడ విశేషం అది. స్వామి నువ్వు ప్రసన్నుడివయ్యో నువ్వు రక్షించో సరే, నువ్వు రక్షించావు కానీ మరి వీళ్ళు యముడు చిత్రగుప్తుడు ఇంకా పాపరూప దేవతలు వీళ్ళు కూడా ఒక్కొక్కరు శక్తిమంతులు, ఎంత కాదన్నా మనకన్నా శక్తిమంతులు. ఎంతమంది ఉన్నారు ఇంత శక్తిమంతులైన వీళ్ళందరూ నువ్వు ఆపేస్తే ఆగిపోతారా, నువ్వు వెళ్ళమంటే వెళతారా అంటే వెళతారు. ఎందుకంటే నువ్వెవడివి, ప్రథమో దైవ్యో భిషక్, ఈ మూడు శబ్దాలు త్రిశూలల్లా ఉన్నాయి, అంత గొప్ప మాటలు మూడు. ప్రథమ దైవ్య భిషక్, అది విశేషం. ప్రథమ అంటే మొదటివాడు అని, పెద్ద ఆయన అని వాళ్ళు వింటారట మొదట. ఎందుకంటే వీళ్ళందరికన్నా ముందున్నాడు ఆయన, అసలు వీళ్ళకు బ్రతికిచ్చాడు ఆయన, ఏదైనా చెయ్యగలిగే శక్తి ఇచ్చాడు ఆయన. యముడికి ఆ యమత్వ రూప శక్తి ఇచ్చిన వాడైనా, అగ్నికి అగ్నిత్వ రూప శక్తి, ఇంద్రునికి ఇంద్రత్వ రూప శక్తి, ఆయా దేవతలకి ఆయా శక్తులు ఇచ్చి నడిపిస్తున్నాడు. కనుక మన మీదకి ఎవడొచ్చినా ఆయన ఇచ్చిన శక్తితోనే రావాలి, ఆయన ఇచ్చినటువంటి డైరీ ప్రకారం రావాలి. ఎవడు ఎప్పుడు వీడి దగ్గరికి రావాలో ఆయనే నిర్దేశించాడు కాలరూపంలో, వీడు చేసుకున్న పాపం బట్టి. అందుకే వాళ్ళు ఆ టైంకి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. కానీ ఎప్పటి పుణ్యమో వీడి దగ్గర ఉంది గనక ఆ సమయానికి ఈశ్వరుణ్ణి ఆశ్రయించే బుద్ధి పుట్టింది జీవికి. అందుకు ఈశ్వరుణ్ణి ఆశ్రయించిన వెంటనే ఆయన ఏం చేశాడు, ముందు వాడిని కొట్టి పంపించి, స్వామి నువ్వు చెప్పిన పనే మేము చేసాం కదా అంటే, నిజమే నేనే అప్పుడు చెప్పాను, ఆ నేనే ఇప్పుడు చెప్తున్నాను, విని జాగ్రత్త వెళ్ళు, ఇప్పుడు వీడు నావాడు, అందుకు వెళ్ళంటే మరి సమాధానం చెప్పకుండా వెళ్ళవలసిందే. ఇది వేదవచనం అండి, అంటే సత్యవచనం. దీనికి మనకు ఉదాహరణలు పురాణముల్లో లెక్కలేనని మనకు కనబడతాయి. అందుకే ప్రథముడు ఈయన అనే మాటకి మనకు వేదంలో మిగిలిన చోట్ల కూడా ప్రమాణం తీసుకోవాలి. వేదం స్వతప్రమాణం అన్నారు వేదానికి. స్వతప్రమాణం అంటే తనకు తానే ప్రమాణం. ఇంకా ఏదైనా చెప్పడానికి వేదం ప్రమాణం తీసుకోవాలి, కానీ వేదం గురించి చెప్పడానికి మరేదో ప్రమాణం తీసుకునే అవసరం లేదు మనం. స్వతప్రమాణం. అందుకే దీనికి ప్రమాణంగా వేదంలో ఇతర వాక్యాలు మనం తీసుకుంటే, యో దేవానాం ప్రథమ పురస్తాత్ విశ్వాధికో రుద్రో మహర్షి అని మనకి శ్వేతాశ్వేత ఉపనిషత్తు వాక్యం ఉంది. యో దేవానాం ప్రథమ పురస్తాత్ విశ్వాధికో రుద్రో మహర్షి అని మంత్రం ఇది. పరమేశ్వరుడు ఎవరు? ప్రథమ అనే మాట ఇక్కడ మనకు కనిపిస్తుంది. యో దేవానాం ప్రథమ అంటే దేవతలందరిలో మొదటివాడు. మొదటివాడు మాత్రమే కాదు, ముందుండేవాడు. ఏదో మొదటన్నాడండి తర్వాత వెనక్కి వెళ్ళిపోయాడండి అని కాదు, ఆ మొదటన్నవాడు ఎప్పుడు ముందుండి నడిపిస్తున్నాడు దేవతల్ని. అందుకే యో దేవానాం ప్రథమ పురస్తాత్, అంతేకాదు విశ్వాధిక, విశ్వములో అందరికంటే అధికుడు రుద్ర మహర్షి. రుద్రుడికి మహర్షి అని పేరు. మహర్షి అంటే తపస్సు చేసుకునేవాడని కాదు, ఋషులు అంటే దర్శించేవారు. మనం చూడలేని దాన్ని దర్శించేవాడు ఋషి. వాళ్ళు కూడా చూడలేని దాన్ని దర్శించగలిగే సర్వదర్శన స్వరూపుడు ఎవడు? ఆయన మహర్షి. అందుకు మహర్షి అనే శబ్దం పరబ్రహ్మకి వాడింది వేదం. మహర్షి కపిల ఆచార్యో అనే నామం విష్ణు శాస్త్రంలో కనబడుతుంది. మహర్షి అనేది పరమేశ్వర వాచకం. అందుకే యో దేవానాం ప్రథమ పురస్తాత్ విశ్వాధికో రుద్రో మహర్షి అని చెప్పడం కాకుండా, తమీశ్వరాణం ప్రథమం మహేశ్వరం తమ్ దైవతానాం ప్రథమంచ దైవతం అని స్మృతి వచనాలు కూడా మనకు చెప్తున్నాయి. పురాణములు ధర్మశాస్త్రములలో చెప్పబడ్డ మాట ఇది. తమ్ ఈశ్వరాణం ప్రథమం మహేశ్వరం, ఈశ్వరులందరిలోని మొదటివాడు గనక ఈయన పేరు మహేశ్వరుడు. మహేశ్వరుడు అంటే అందరికి ఎవరు గుర్తొస్తారండి? పరమేశ్వరుడన్నా మహేశ్వరుడన్నా జగదీశ్వరుడన్నా విశ్వేశ్వరుడన్నా శివుడు గుర్తొస్తున్నాడే. ఏ కారణం చేత? తమ్ ఈశ్వరాణం ప్రథమం మహేశ్వరం, ఈశ్వరుల్లో ప్రథముడు గనక మహేశ్వరుడై, దేవతల్లో ప్రథముడు గనక దేవదేవుడు మహాదేవుడు అని పేరు ఈయనకి. అందుకే తమ్ దేవతానాం ప్రథమంచ దైవతం, దేవతములందరిలోకి ప్రథముడవై ఉన్నటువంటి వాడవు అని. అదేవిధంగా యో దేవ సర్వదేవేషు మహాదేవ ఇతి స్మృత, ఎవడైతే దేవతలందరిలో మహాదేవుడని చెప్పబడుతున్నాడో ఆయనకు తస్మై నమస్తు కుర్వాణా దివితిష్ఠంతి దేవతాహ, ఆయనకు నమస్కారం చేస్తూ ఎప్పుడు దేవతలు ఉంటారట. అలాగే ఆయనకు వశవర్తులే ఉన్నారు గనక ప్రథమ అని మాట అక్కడ వేశారు. స్వామి వాళ్ళందరికన్నా పెద్దవాడివి నువ్వు, నీ కనుసైగలతో నడుపుతున్నవాడివి నువ్వు, అందుకు వాళ్ళు నీ మీదకు వస్తే నేనేం చేయలేనయ్యా అని తప్పించుకోవడానికి వీల్లేదయ్యా ఆయనకు చెప్తున్నారు ప్రథమంచ. రెండవది ఏమిటి? దైవ్యహ. ఇది చాలా గొప్ప మాట. దైవ్యహ అంటే దేవతలకు సైతం అంతర్యామి అయినవాడు. దేవతలకు సైతం అంతర్యామి, ఏ దేవత అయినప్పటికీ కూడా ఆ దేవతని ప్రేరేపించేటువంటి చైతన్యం ఈశ్వరుడే. ఆయన వీరందరినీ ప్రేరేపించేవాడు గనక, ఆయన ఇచ్చిన ఆజ్ఞారూప శక్తితో పనిచేస్తున్నటువంటి వారు గనక, ప్రతి దేవత యందు ఈశ్వరుని యొక్క ఆజ్ఞారూప చైతన్యం దాగి ఉంటుంది. ఆయన ఆజ్ఞ ప్రకారం నడుస్తూ ఉంటారు. ఉదాహరణకి ఒక ఆఫీసులో కొన్ని ఆర్డర్స్ ఆ పై అధికారి అయినటువంటి వాడు పాస్ చేసి ఉంచుతాడు. అది ప్యూను మొదలుకొని క్లర్క్ మొదలుకొని మేనేజర్ల వరకు అందరూ పాటిస్తూ ఉంటారు. అతను ఇచ్చినటువంటి స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ఉంటాయి. దాని ప్రకారంగా ఆఫీసులో పనిపడ్డవాడు ఎవడు వెళ్ళినప్పటికీ ఆ క్లర్కు వాళ్ళందరూ కూడా ఈ రూల్స్ ప్రకారం ఇవ్వండి అని చెప్తారు. అయితే అదొక్కటేదో పొరపాటు జరిగిందండి, నాకు ఆ రూల్స్ నుంచి కొంచెం వెనక్కి తిప్పండి, నాకు ఈ పని జరిగేటట్టు చూడండి అంటే మేము ఒప్పుకోమండి, పెద్ద నేరులు చెప్పాడు ఆ రూల్సే అని వాడు కఠినంగానే చెప్తాడు. ఎలాగోలాగా పెద్దవాడి దగ్గరికి విడివిలు పట్టుకున్నాడు. పట్టుకుని మీ వాళ్ళని అడిగితే పని జరగట్లేదు అంటున్నారండి, మీరైనా కొంచెం చెప్పండి అంటే ఆయనకు దయ పుట్టింది అనుకోండి, వాళ్ళ వాళ్ళని పిలిపించి ఈ పని పూర్తి చేసి వెళ్ళండి అంటారు. అప్పుడు ఏం చేస్తాడు వాడు, ఇంకా ఈయనే చెప్పాడు కదా రానాయన అని పంపించి ఆ రూల్స్ ప్రకారం ఆయన చెప్పిన ప్రకారం చేసాం, ఇప్పుడు ఆయన వద్దన్నారు కదా సరే కానీ అని పంపించేస్తాడు ఎందుకు అని సుప్రీం. ఆయన ఇంతవరకు వీళ్ళెందుకు కాదన్నారు, ఆయన ఆజ్ఞారూప చైతన్యం వాళ్ళల్లో ఉంది గనకనే. ఇప్పుడేమైంది, ఆయనే తిప్పమని చెప్పేట. అయితే ఇది తగునా వెంటనే మనం ప్రశ్నిస్తాం. ప్రశ్నించి పరమేశ్వర నువ్వు ఈ విధంగా చేయడం తగునా, నువ్వే ముందు ఒక ఆజ్ఞ చెప్పి మళ్ళీ పక్షపాత వచనం పలకడం అనేది తగునా, ఇలా ఒకరి పట్ల వైషమ్యం ఇంకొకరి పట్ల నైర్ఘుణ్యం, వీటికి ఒకరి పక్క పక్షపాత వచనాలు పలకడం, ఇవన్నీ శాస్త్ర ప్రకారం ధార్మికమేనా అంటే ధార్మికమే అన్నాడు. దీనికి మనకు వేద ప్రమాణములు, శాస్త్ర ప్రమాణములు, న్యాయ ప్రమాణములు చాలా కనబడుతూ ఉంటాయి. వాటిని మనం పరిశీలించితే దీనికి మీమాంసా సూత్రంలో జైమిని చాలా చక్కటి మాట చెప్తూ వైషమ్య నైర్ఘుణ్యైన సాపేక్షత్వా తథాహి దర్శయతి అని ఒక సూత్రం చెప్పాడు ఆయన. ఈ వైషమ్య నైర్ఘుణ్యములన్నీ కూడా సాపేక్షములు అన్నాడు, అంటే ఇట్ ఇస్ రిలేటివ్ అన్నాడు. ఒక పాపం చేత వాణ్ణి హింసించడానికి భూత ప్రేత పిశాచాదులన్నీ వచ్చే సరే, కానీ ఈశ్వరుణ్ణి ఆశ్రయించడం అనే భక్తి రూప పుణ్యానికి మరి ఫలం ఇవ్వాలి కదా ఆయన, ఆదానికి ఫలంగా వీళ్ళ నుంచి దూరం చేస్తున్నాడు. కనుక ఇది కూడా కర్మఫలప్రదాతగానే ఈశ్వరుడు చేసే అనుగ్రహం తప్ప ఆయనకి ఒక ప్రత్యేకమైనటువంటి అన్యాయపు బుద్ధి లేదు అనేదాన్ని శాస్త్ర ప్రమాణంతోనే ఇక్కడ సమర్థిస్తున్నారు. ఇక్కడ అహిష్ట యాతుధాన్యాహ అనే రెండు శబ్దములు ఒకటి గమనించాను మనం. అహిష్ట అంటే ప్రత్యక్ష హింసాహేతువులైన శక్తుల్ని అహి అనే శబ్దంతో చెప్తారు. యాతుధాన్య అంటే పరోక్ష హింసాహేతువులైన శక్తులు. ఈ రెండు ఉంటాయండి ప్రపంచంలో, మనల్ని ఏడిపించేవి, మనల్ని బాధించేవి, మనల్ని హింసించేవి, ఈ రెండు రూపములుగా ఉంటాయి అహి యాతుధాన్య. ప్రత్యక్ష హింస అంటే కనిపిస్తుంది ఒక ఆయుధంతో పొడవడమో, ఎవడో మనల్ని తిట్టడమో కొట్టడమో లేదా రోగమో, ఇవన్నీ ప్రత్యక్షం. ఇక పరోక్షంగా మనకి హింసించేవాళ్ళని భూత ప్రేత రక్ష పిశాచ ఇత్యాదులు ఏవైతే ఉన్నాయో వీటిని పరోక్ష హింసాశక్తువులు అని చెప్తారు. ఉన్నాయా లేవా అంటే పరోక్షములు, అవి లేవనుకుంటే వాటికి చాలా మంచిది, ఉన్నాయనుకుంటే మనకు చాలా మంచిది, జాగ్రత్త పడతాం. ఈ విధంగా మనకి వాటి అవి కూడా మన వైపు వస్తూ ఉంటాయి. నిజంగా ప్రత్యక్షమును ఎదుర్కోవడం కొంత సాధ్యమేమో కానీ ఈ పరోక్ష హింసలే చాలా ఎక్కువ అవుతాయి, కలియుగంలో మరీ ఎక్కువ అవుతాయట. ఇది కూడా కొంచెం గమనించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే కలియుగం ఎలాంటిదంటే భగవంతుడు దయామయుడు, ఋషులు దయామయులు, ఆ దయామయులైన వాళ్ళు కూడా మనం తరించడానికి కొన్ని మార్గాలు చూపిస్తారు, అయినా అవి చేసే బుద్ధి పుట్టనివ్వట కలి. ఇది విశేషం, బుద్ధి పుట్టనివ్వడు, లాజిక్ వస్తుంది మనలోంచి. మనకి ఎంత తర్కం ఉందో, మన బుద్ధికి ఎంత శక్తి ఉందో, మనంత అంత సైంటిస్ట్లో మనకు తెలియకపోయినా ప్రతివాడు తర్కాలు చేసేస్తాడు. తర్కాలు చేసి అవి ఉన్నాయంటే మీరు నమ్ముతారా అండి, ప్రతిదీ మన అనుభవానికి వచ్చేదాకా వస్తేనే నమ్ముతాము అంటే ఇంకా సృష్టిలో ఎన్ని అనుభవానికి తెచ్చుకోగలం చెప్పండి. మనం అన్ని అనుభవం దాకా రావు, కొన్ని నమ్మితేనే జాగ్రత్త పడగలం. మనం నమ్మినా నమ్మకపోయినా వాటి ప్రభావం ఉంటుంది. కలియుగంలో మరీ ఎక్కువగా పరోక్ష శక్తుల ప్రభావం ఉంటుంది. ఇవి ఎలాంటి పనులు చేస్తాయో మనకు తెలియదు. పైగా ఈ రక్ష పిశాచ యక్ష ఈ శక్తులున్నాయే, ఇవి కానీ వచ్చేయి అంటే మన యొక్క ఔరా అంటారు ఆవరణలు, అందులో ప్రవేశించేయా సూక్ష్మశక్తులుగా. మన సూక్ష్మ ఆవరణల్లోకి మన బుద్ధే మనకు సహకరించదు. ఎన్ని తెలియనివ్వండి, ఎన్ని జ్ఞానాలు చేయనివ్వండి, అది మాత్రం ఎంత చెప్పినా ఎవరు చెప్పినా స్వయంగా తెలిసినా ఎక్కనివ్వదు, ఆచరించనివ్వదు. జపం చేస్తే పోతుంది అని చెప్తారు, జపానికి కూడా కూర్చొనివ్వదు. అది చివరికి మనం కుతర్క రూపంలోనో వితండ రూపంలోనో మనం వదిలేటట్టేనా చేస్తుంది, లేకపోతే మన దగ్గరకు వచ్చిన మన ఫ్రెండ్ ఎవడైనా అవన్నీ నమ్మక్కర్లేదండి అనైనా చెప్తాడు. ఇలాగా కలియుగంలో అత్యధికంగా ఎక్కువ వ్యాప్తి చెందుతాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఎందువల్ల వస్తాయంటే పిశాచాదుల్ని ఆహ్వానించేటువంటి వాతావరణం కలియుగంలో ఉంటుందిట. మనం ఉత్తిష్టద్దు భూత పిశాచాహ ఏతే భూమి భారకాహ అని రోజు బ్రహ్మకర్మ సమారభే అని చెప్తున్నాం. బ్రహ్మకర్మ అంటే వైదిక కర్మ, ఈ దివ్యమైన వేద కర్మలు చేస్తున్నాం గనక మీరు పక్కకి వెళ్ళిపోండి అని వాటిని బతిమాలుతున్నాం. మీరు ఉండండి, ఎందుకంటే భూమి నాది అలాంటిదో మీది అలాంటిదే, కానీ నా మీదకి రాకండి అని బతిమాలుకోవడం వాటి. వాటిని నా పక్క నుంచి తలుగు అని. ఇలా బ్రహ్మకం కర్మ సమారభే అని తొలగించుకున్నాక ఆ బ్రహ్మకర్మే చేస్తూ ఉంటే ఇంకా పరిసరాల్లోకి రావు. కానీ బ్రహ్మకర్మలు చేయనివ్వడే, ఈ యుగంలో సాగనివ్వడే, మన ప్రాచీనమైన దైవాలను ఎప్పుడో అటకెక్కించేశాం. ప్రాచీనమైన దేవతా మంత్రములు కానీ దేవతా శబ్దములు కానీ ఇవన్నీ లేకుండా చూసుకుంటున్నాం. పైగా ఒక ప్రాచీనమైన దైవాన్ని పెట్టినప్పటికీ కూడా ఆ దైవాన్ని కూడా అక్కడి నుంచి తీసేయడానికి ఏ క్షుద్రమైనటువంటి వాళ్ళను అక్కడ పెట్టుకుంటాం మనం. ఇంకా అతను అక్కడ కూర్చోడు వెళ్ళిపోతాడు ఆ సమాన స్థాయిలో లేక. ఇలాగే దైవతాశక్తుల రక్షణ లేకుండా మనం చేసుకుని ఈ పైశాచికాది శక్తుల్ని ఆహ్వానింపజేసుకుంటున్నాం. వీటిని యాతుధానులు అని చెప్తున్నారు. ఈ రెండిటి యొక్క పీడ మన మీద పడకుండా ఉండాలి అంటే ఆ పరమేశ్వరుని శరణ వెడ్డమే మార్గము అని ఇక్కడ చెప్తున్నారు. ఈ విధంగా ఈ అహీరూప శత్రువుల్ని, యాతుధాన రూపములైనటువంటి శత్రువుల్ని కూడా తొలగించి పరమేశ్వరుడు వీడి నావాడు అని చెప్తాట. వీటికి ఏమైనా ఉదాహరణలు చెప్పగలరా? బోలుడున్నాయి శాస్త్రంలో. మార్కండేయుడు కదా, అందరికీ తెలిసిందే. అతనికి కూడా ఆయువు రీత్యా ఏమి తెలిసి చెప్పబడి ఉన్నది? 16 ఏళ్ళకల్లా పూర్తి అయిపోతుంది ఆయువు, నిర్దేశింపబడింది. దానికి పరమేశ్వరుడు కర్త కాదు కదా. అతడి యొక్క గత జన్మల యొక్క ప్రారంభం బట్టి అతడు 16 ఏళ్ల ఆయువు మాత్రమే తెచ్చుకొచ్చాడు. కానీ ఆ తండ్రి ఇచ్చినటువంటి తపస్సు, బ్రహ్మ ఇచ్చిన ఉపదేశం, ఇతర మహర్షుల యొక్క దీవెన వల్ల అతడు శివోపాసన చెయ్యగా చెయ్యగా ఎవరు తనల్ని హింసించడానికి, ఆయువు తీసుకోవడానికి వస్తున్నారో అతడు వాళ్ళు కనబడ్డారు. అతనికి ముందుగా వచ్చిన వాళ్ళు యమదూతలు. కానీ యమదూతలు శివుని యొక్క భక్తులు చెంతకు రాలేరు. అందుకు వాళ్ళు దూరం నుంచే చూసి ఆ మహాతేజస్సు యొక్క తీవ్రతకి భయపడి ఇతని దరిదాపులకు మేము వెళ్ళలేమని యముడి దగ్గరికి వెళ్ళి శరణ వేరేట, మేము వెళ్ళలేకపోతున్నామని. అప్పుడు యముడే స్వయంగా వచ్చాడు ఆయన. ఆ వచ్చిన యముడు కనబడ్డాడు ఈయనకి, కారణం శివోపాసన శక్తి చేత. ఆ కనబడ్డవాడు కాలపాశం వెయ్యబోతే చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహి మాం, చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమాం అని ఈశ్వరుని శరణ వేడాడు మార్కండేయుడు. శరణ వేడిన వెంటనే ఆయన ఏం చేశాడు? అహీగృచ్చ సర్వాన్ జంభయన్ సర్వాశ్చ యాతు ధాన్య, వెంటనే ఆ లింగంలోంచి వచ్చి జంభయన్ కొట్టాడు ముందు. ఆ కొట్టిన తర్వాత యముడు కొన్ని యోజనాల మేర వెళ్ళి మరణించాడట. మరణించాడు ఏకంగా పురాణం చెప్తున్న ప్రకారం. అప్పుడు దేవతలందరూ వెళ్ళి పరమేశ్వరుని ప్రసన్నం చేసుకుంటే ఆయన ఒక చేత్తో మార్కండేయుడి శిరస్సు మీద అలా చేయి ఉంచాడు. ఆ తర్వాత మార్కండేయుడికి ఆయుష్ని ఇచ్చి ప్రశ్నించిన దేవతలకు, స్వామి నువ్వు చెప్పిన ప్రకారంగానే అతను ఆయువు తీరిందని వచ్చాడే ఆ కాలుడు, నువ్వు కాలకాలుడివే ఆయన కాలుడు, కాలకాలుడివేని నీయాజ్ఞ ప్రకారం ఆ కాలుడు వచ్చి తన పని తాను చేసుకుపోతూ ఉంటే నువ్వు ఇలా కొట్టడం న్యాయమేనా అంటే అప్పుడు చెప్పేట, అధివక్త అధ్యవోచత్, వీడు నావాడు, వీడి మీదకి మీరెవరూ రారాదు అని చెప్పాడు. చెప్తే అలాగా సరే అయితే ఇక నుంచి నీ భక్తుల వైపు నేను వెళ్ళమన్నా వెళ్ళనయా బుద్ధి వచ్చిందన్నట్ట. అందుకే శంకరులు గొప్పగా చెప్పారు, పక్షస్థాడన శంకయా విచలితో వైవస్వత అని. ఎక్కడ శివభక్తుడుంటే ఆ శివభక్తుడి దగ్గరికి వెళ్ళడానికి భయపడతాడు. వైవస్వత అంటే యముడు విచలిత భయపడతాడు. వాడు ఆయువు తీరింది వెళతా ఉంటే అబ్బో వాడు నావాడు కదిలే అని, డిపార్ట్మెంట్ వేరు, వాడు ఆయన వాడు, ఆయన చూసుకోవాల్సింది వాళ్ళ పని. అందుకే ఒక్కసారి గుండె తడుముకుంటాడట, మళ్ళీ ఎన్ని మార్లు ఆయన ఇస్తేనే మళ్ళీ ఆయువు వచ్చింది ఆయనకి. మరణించిన కాలుడికి మళ్ళీ బ్రతికిచ్చాడు ఆయన, ఎందుకంటే ఆయన మృత్యుంజయుడు, ఆయనే సంహరించగలడు, ఆయనే ప్రాణం పోయగలడు. మృత్యువు యముడు, మృత్యువైన ఆయనకే మృత్యువయ్యి పరమేశ్వరుడు మళ్ళీ ఆయన్ని బ్రతికించగలిగాడు. యముడు అచ్చ పని చేయలేడు, అతను మరణింపజేయగలడే కానీ తిరిగి తేలేడు. పరమేశ్వరుడు అతన్ని కూడా మరణింపజేసి తిరిగి బ్రతికించాడట, బ్రతికించి అనుగ్రహించాడు. ఎందుకంటే తన ఆర్డర్ పాటించడానికి వచ్చి దెబ్బతిన్నాడు గనక ఫోన్ లేని మళ్ళీ బ్రతికించాడట. ఇంత భక్తవాత్సల్యం పరమేశ్వరుడికి. అందుకే ఈశ్వరుని నమ్ముకున్నాక ప్రారంధం అనుభవించక తప్పదు. ఎంత శివుణ్ణి ప్రార్థించినానండి ప్రారంధం పోదండి అని అంటే మహాపాపం అన్నారు. దాన్ని దురక్షరము అని అంటారు శంకరుల వారు. దూరీకృత అని, దురిత అని, దురక్షరాని అని, రెండు దురక్షరములు అంటారు. ఆ దురక్షరాలు రాకూడదు మన దగ్గర. ఎప్పుడు కూడా పరమేశ్వరుని సమర్థతని శంకించే శబ్దం మన నోటంట రాకూడదు. ఎంతేమిటో ఇంతసేపు ఇన్ని ప్రార్థనలు చేస్తున్నా వింటున్నాడో లేదో ఇలాంటి మాటలు ఎప్పుడు అనకూడదు. ఈ దురక్షరాలకు దోషంట. ఈ దురక్షరాలు పోవాలంటే మనం నోటుతో చేసే పాపాలు ఎన్నెన్నో చెప్తూ శంకరుల వారు చెప్తారు. ఒకటి ఈ దురక్షరములు, రెండు అవతల వాళ్ళ గురించి పొగడ్డము లేదా నిందించడము, రెండు అన్యస్థుతులు. నరహరి కీర్తన నానిన జిహ్వా ఒరులను తింపగ నోపది జిహ్వా అని అన్నారే అన్నమయ్య. కానీ మన నోరెప్పుడు ఒరులను నుతించడమో నిందించడమో, అసలు రెండో పని ఎక్కువ చేస్తూ ఉంటుంది. వీటితోనే కాలక్షేపం, ఇది రెండవ దోషంట. ఇలా వాక్కుతో ఎన్నెన్ని దోషాలు మనం చేస్తున్నామో అవన్నీ పోవడానికి ఏదయ్యా మార్గం అంటే, నోటి చెడంతా పోవడానికి మనం మౌత్ క్లీనర్లు ఇవన్నీ వాడుతూ ఉంటాం, మౌత్ వాషనర్స్ ఇవన్నీ. అలాగా ఈ నోరంతా పవిత్రం కావడానికి ఏంటంటే, సారం త్వదీయ చరితం నితరాం పిబంతం అన్నారు. ఆ దోషం పోవడానికి నిరంతరం ఆ పరమేశ్వరుని యొక్క చరిత్రని తాగాలట. దాన్ని నోరారా గానం చేస్తూ చదువుతూ అధ్యయనం చేస్తూ ఉంటే ఇటువంటి దురక్షర దోషాలు పోతాయి అని. అందుకే పరమేశ్వరుని ఆశ్రయించినటువంటి వారికి పురాకృత గ్రహదోషాలు కూడా పోతాయి. అందుకే గ్రహదోషాలు ఏ వచ్చినా, ఏ ప్రారంధాలు వచ్చినా రుద్రం చేసుకోండి అయ్యా అని పెద్దవాళ్ళు చెప్పడానికి కారణం ఇదనమాట. గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామము ప్రత్యహమున్ పెర్కొను ఉత్తమోత్తముల బాధింపగా నోపుని దహనున్ కప్పగజాలునే శలభ సంతానంబు నీ సేవ చేసి హతక్లేశులు కరుగాక జనముల్ శ్రీకాళహస్తీశ్వర అని ధూర్జటి గారు మనకి తన శతకంలో చెప్పారు. గ్రహదోషాలు దుర్నిమిత్తాలు ఇవన్నీ కూడా నిత్యం శివనామస్మరణ చేసేవాడిని ఏమీ చెయ్యలేవు అని ఘంటాపథంగా ఆయన తెలియజేశారు. పరమేశ్వరుని యొక్క రక్ష వైఖరి మనకు అర్థం కాదు, కానీ ఆయన రక్షించలేదు అని చెప్పడానికి మాత్రం మనకు అర్హత లేదు. పిల్లవాడికి ఆవకాయ అందివ్వలేదు, నా తండ్రి మీద మహాకోపం వస్తుంది వాడికి. మండుతున్న దీపాన్ని ముట్టుకోవాలని ఉబలాటపడే కుర్రవాణ్ణి అక్కడి నుంచి తల్లి తొలగించిందని ఆ తల్లిని మించిన శత్రువు లేదనుకుంటాడు ఆ పసిపాప. అలా ఉంటాయి మన వైఖరులు, పరమేశ్వరుడి మీద కోపాలన్నీ కూడా. ఎందుకు ఏది తప్పిస్తున్నాడో మనకు అర్థం కాదు. ఆయన చూపు వేరు, మన చూపు వేరు. మన చూపు యొక్క డైమెన్షన్ వేరు, ఆయన చూపు

0: వెళ్ళినప్పుడు వాడికి కడుపు నొప్పి తట్టుకోలేకపోతాడు. ఇంత చేస్తే రాత్రి ఏదో తినరాని వేవో తినేసాడు, అది బాధ. కానీ అప్పటికి వాడికి చాలా పెయిన్, ఏం పర్వాలేదు అంటాడు. వాడు శాంపుల్లోంచి ఒక చిన్న టాబ్లెట్ చేస్తాడు. నాకు ఇంత కడుపు నొప్పి ఉంటే నువ్వు ఇంతే టాబ్లెట్ ఇస్తావా అంటాడు వాడు. సూది మంది ఇచ్చేయండి, సూది మంది ఇచ్చేయండి అని, లేదా ఆపరేషన్ అయినా చేసేయండి అని వీడు అంటాడు. కానీ ఆపరేషన్ అక్కర్లే, సూది మంది అక్కర్లే, ఇది చాలు నాయనా అంటాడు. వాడికి వెంటనే తగ్గిపోవాలి, కానీ వెంటనే తగ్గే లక్షణం కాదు. ఎందుకంటే వెంటనే రాలే, అది అలా వచ్చింది, వాళ్ళు అలా పోవాలి. ఎలా పోతే వీడు పోకుండా ఉంటాడో అలా ఆయన ట్రీట్మెంట్ ఇస్తాడు. ఆ ట్రీట్మెంట్కి వాడు ఒకరోజు పట్టచ్చు, రెండు రోజు పట్టచ్చు, కానీ వీడికున్న తొందరలో అబ్బా ఇంకా తగ్గించలేదని డాక్టర్ని తిడతాడు, తట్టుకోలేకపోతే కొడతాడు కూడానేమో, మనకు తెలియదు. అలాగ మనం అనుకుంటాం, కానీ ఏది ఎవరికి ఎలా పోగొట్టాలో ఆయనకు తెలుస్తూనే ఉంది. అందుకు భగవంతుడు మనకు ఏ అనుభవాన్ని ఇచ్చినా ట్రీట్మెంట్ రూపంలో ఇస్తూనే ఉంటాడు. ఆ కారణం చేత అయ్యా ఆ వచ్చిన వాళ్ళను కూడా ఎందుకు తొలగించాలి, యాతు ధాన్య అహింస అని, వాళ్ళని తొలగించమంటే వాళ్ళు ఈయన సృష్టిలోనే వాళ్ళు కదా, వాళ్ళని ఎందుకు హింసించాలండి? వెంటనే మనకు ప్రశ్న రావచ్చు.
1: Om Namah Shivaya. Dear users of Shaivam.org, we are very much delighted to let you all know that due to the shower of grace from Almighty Lord Shiva and the continuous support from esteemed users like you, our Shaivam.org website had passed 26 successful years of service in the world of Shaivam, and it is all set to sustain the same with lot more new features in the forthcoming years as well. Adding to that, like one more diamond embedded to the golden crown, we are pleased to inform the existence of a new radio, Shiva Tattvam, specifically designed to telecast Shaiva discourses. It's a humble request to you to listen that as well and extend your support. Now you can listen all the Shaiva discourses being scheduled in Shaiva Lahari and Thiruneriya Tamilosi radios in Shiva Tattvam radio only. Thanks for your esteemed support. ఓం నమ శివాయ.
2: కనుక ఉపవాసము అంటే ఉప సమీపే వాస. ఉప అంటే పరమాత్మని యొక్క సన్నిధిలో నివసించడము అని అర్థం. అంటే మన భావన అంతా ఆయన సన్నిధిలో ఉండి ఇతర భోగములన్నీ త్యాగం చేయడం. అనశన వ్రతం అంటారు. అనశన వ్రతం అంటే ఆహారం స్వీకరించకపోవడం. ఆహారం స్వీకరించకపోవడం అంటే మన ఇంద్రియాలకి అన్నం పెట్టకపోవడం అని అర్థం. అంతేగా నోటుకు ఒక్కదానికే కాదు, ఇంద్రియాలకు అన్నం పెట్టకపోవడం అంటే భోగాలు స్వీకరించకుండా యోగ స్థితిలో ఉండడమే ఉపవాసం అంటే. అదండి ఉపవాసం కనుక అన్నం మానేడు ఉపవాసం కాదు కనుక మూడు పొట్లు తిందామండి అని మళ్ళీ సిద్ధపడితే అది మళ్ళీ వేరే అర్థాలు వస్తాయి. నిగ్రహణ అనేది ఏదైనా మంచిదే, అది చేస్తూ ఇది చెయ్యాలి అన్నారు తప్ప అదే ఉపవాసం కనుక అది మానేద్దాం ఇది మానేద్దాం అనుకోవద్దు. చెయ్యవలసింది చెయ్యవలసిందే. మొత్తానికి అచ్చమైన ఉపవాసం, అచ్చమైన జాగరణ అంటే ఏమిటో నేర్పుతున్నారు మనకి ఈ పాము ఏనుగు. ఏ శాస్త్రాలు చదవలేదు, శివరాత్రి పూజా విధానం పుస్తకం దగ్గర పెట్టుకుని బట్టి ఏం పట్టలేదు. అనేక జన్మల పురాకృత సుకృతం వల్ల వాటికి సంక్రమించింది ఈ సంస్కారం. శివచింతనతో గడిపిన రాత్రే శివరాత్రి, శివచింతనతో గడిపిన రోజే శివరాత్రి పర్వదినం. ప్రతిరోజు శివరాత్రి కావాలి, ప్రతి క్షణం శివరాత్రి కావాలి. ఈ విధంగా ఆ శివరాత్రి వైభవాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. వాళ్ళ చింతంతా కూడా ఏమి చేయుదు అని ఆత్మసీమమునొక పోని తనలోన తలపోత భృంగుడయ్యు, ఎప్పుడు పడవటి కొండపైకి ఎక్కు భానుడు, ఎప్పుడు ఉదయించు నే పోదు ఎప్పుడనుచు. ఎప్పుడు సూర్యుడు అస్తమిస్తాడు, మళ్ళీ ఎప్పుడు ఉదయిస్తాడు, నేను ఎప్పుడు వెళ్తాను అని ఎదురు చూస్తున్నాయి. అపొద్దుట్టు నుంచి అదే పని. ఈ లోపల ఆ సాయంత్ర వేళ సూర్యుడు అస్తమిస్తున్నాడు అని వర్ణిస్తున్నాడు. సూర్యుడి యొక్క అస్తమయాన్ని ధూర్జడు గారు ఎంత అందంగా వర్ణించారో చూడండి. ప్రవధూమణి చిమ్మ పశ్చిమ దిక్కాంత పట్టిన చెంగల్వ బంతి అనగా, దినమహీరుహమున తేజోమయంబుగా పండిరాలిన పెద్ద పండనంగ, దివి నుండి దేవదానవ యుద్ధ రక్తాద్రమై నెలకూలు రథాంగమనగ, పద్మిని సంగమ శ్రాంతి పరిహరింప అపర జలనిధి జలకంబులాడబోవు కరణి, నరసంజ చందురు గవి పచ్చడంబు ధరపెట్టి భానుబింబంబు గృంకే. సూర్యుడు అస్తమించట. ఆ అస్తమించిన సొగసు ఎలా ఉందంటే మన కవులు ప్రకృతిని ఎలా పరిశీలిస్తారో చూడాలి. ప్రకృతిని పరిశీలించడం అనేది మానవత్వం యొక్క ఉన్నత స్థాయి. అంతేగాని ప్రకృతి గురించే పట్టించుకోకుండా నాలుగు గోడలు, కాంక్రీట్ జంగిల్స్, ఇంకా తెలిసిన గొప్ప సంగీతం ఏమిటి అంటే రూపాయి కట్టల రెపరెపలే గొప్ప సంగీతం. ఈరోజు ఒక మంచి సంగీతం కానీ ప్రకృతి కానీ ఏవీ లేవు మనకి.

మంచి గొప్ప వస్తువు ఏదయ్యా అంటే ధనం, దాని ద్వారా వచ్చే ఆనందం, ఇవే పశుజీవనం. కానీ ప్రకృతి, దాని సౌందర్యం, వీటన్నిటినీ భావన చేసిన కవులు ఉన్నారే, దాని ద్వారా గమనించవలసింది ఏమిటి అంటే ప్రకృతిని గమనించితే పరమాత్మని అందుకోగలం మనం. మొదటి మెట్టు ప్రకృతిని గమనించడం, అది చెప్తున్నాడు ఇక్కడ. సూర్యాస్తమయం ఎలాగైందంటే ప్రాగ్వధూమణి చిమ్మ పశ్చిమ దిక్కాంత పట్టిన చెంగల్వంతి అనగా, తూర్పు అనే కన్య పడమరాన అనే కన్య ఆడుకుంటున్నారు. ఈ తూర్పు అనే కన్య ఒక ఎర్రని పూలవంతిని విసిరితే పడమర అనే కన్య పట్టుకుందా అన్నట్లుగా పడమటి ఆకాశంలోకి వెళ్ళట్టు సూర్యుడు. ఎంత బాగా వర్ణించారు చూడండి. అంటే తూర్పు కన్య విసిరితే పడమర కన్య పట్టుకోవడానికి సమయం అంత అయిందనమాట, ఒక 12 గంటల కాలమైంది. అలా విసిరితే పట్టుకున్న బంత అన్నట్టున్నాడు పడమటి ఆకాశంలో సూర్యుడు. అంతేకాదు దినమహీరుగమున తేజోమయంబుగా పండిరాలిన పెద్ద పండనంగా, ఆకాశమనే వృక్షం, పగలు అనే వృక్షం, దానికి కాసి పండిపోయిన పండు రాలిపోతుందా అన్నట్లుగా ఎర్రగా సూర్యుడు అస్తమిస్తున్నాడు. అంతేకాక ఆకాశంలో దేవతలు దానవులు కొట్టుకుంటూ ఉంటే ఒక రథచక్రం విరిగిపోయి రక్తంతో తడిసి జారిపోతోందా అన్నట్టున్నట్ట ఎర్రని సూర్యుడు. ఈ విధంగా అంతవరకు తిరిగి అలసిపోయిన సూర్యుడు స్నానం చేయాలని చెప్పి సముద్రంలోకి గురుకుపోయేట, ఈ విధంగా అస్తమించాడు అన్నారు. ఇలా ఉండగా నెమ్మదిగా చీకటెక్కింది అని వర్ణిస్తున్నాడు. ఇక్కడ ధూర్జటి యొక్క గొప్పతనం ఇంకా విజృంభించి కనబడుతుంది. చీకటెక్కి ఆ చీకటి అలా ఉండగా ఉండగా కొంతసేపటికి చంద్రుడు వచ్చాట. దీనిని ఎంత చక్కగా వర్ణిస్తున్నాడు చూడండి. సకలాపూర్ణుడు నీలవర్ణుడనుటల్ సత్యంబుగా తెలుపు పోలిక పెంజీకటి నిండా తారకులు వల్చన్ నిర్జరాధీశ్వరాదికులర్పించిన పువ్వులట్లు. చీకటి వచ్చిందిట. ఆ చీకటి వచ్చి ఏమైందంటే మొత్తం అంతా ఆక్రమించిందిట. చీకటి ఎక్కడ వదలకుండా మొత్తం ఆక్రమించిందిట. ఎలా ఆక్రమించిందంటే చీకటి అంటే నీలవర్ణం, నీలవర్ణమైన చీకటి అంతటా ఆక్రమించింది అంటే అంతటా వ్యాపించిన విష్ణువులా ఆక్రమించిందని వర్ణించాడు. అంటే నీలవర్ణం నారాయణ వర్ణం అనమాట. ఆ నీలవర్ణుడు అంతటా ఉన్నాడు అనే దాన్ని రుజువు చేస్తున్నట్లుగా చీకటి అంతా వ్యాపించింది అని వర్ణించాడు. అయితే నక్షత్రాలు వచ్చేటప్పుడు ఆ నక్షత్రాలు ఎలాగొచ్చాయంటే నారాయణుణ్ణి అర్చించడానికి దేవతలందరూ వేసిన పువ్వులులాగా వచ్చాయి. ఎంత చక్కటి భావన చేస్తున్నాడు చూడండి. ఎందుకలా వర్ణిస్తున్నాడు అంటే రాబోయేది మోక్షం అనే దశ. మోక్షానికి వెళ్ళబోయే ముందు చీకటిని పగటిని రాత్రిని దైవీయంగా వర్ణించాలి తప్ప కనబడేటువంటి భౌతికంగా వర్ణించడం కాదు. కనుక రాత్రిని ఇంత చక్కగా వర్ణిస్తున్నాడు. సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ నీలవర్ణం అంతా విష్ణువు యొక్క విశ్వవ్యాపకత్వాన్ని తెలియజేస్తే దేవతలు వేసిన పువ్వుల్లాగా నక్షత్రాలు ఉంటూ ఉంటే ఈ లోపల చంద్రుడు వచ్చాడు. అభగుడ దేవుండు భేదంబుగా మీకు తెల్లంబుగా నల్పు తెలుపుగా ధరమించిన శశాంకాగతిన్. ఇది అపూర్వమైన భావన, దుర్జటి యొక్క అపూర్వమైన భావన. కొంతసేపటికి చంద్రుడు రాగానే వెన్నెల కలిసిందిట. వెన్నెల ఏం చేస్తుందంటే చీకటిని తోసేదు, చీకటి వెన్నెలని తోసేదు, రెండూ కలిసిపోయే వెళతాయట. ఇది ఒక వెన్నెల రాత్రిని గమనించితే తెలుస్తుంది. చీకట పోలేదు. చీకటి పోయింది అంటే సూర్యకాంతిలా ప్రకాశం ఉండాలి, కానీ అలా పూర్తిగా చీకటి పోలేదు. పోనీ చీకటి ఉందా అంటే చీకటే కాకుండా వెన్నెల కూడా కలిసి ఉంది. కనుక ఈ నలుపు తెలుపు కలిసిపోయి ఎలాగున్నాయి అంటే ఆ తెల్లని వెలుగు, ఆ చందమామ నుంచి వచ్చిన తెల్లని వెలుగు ధవళ శరీరుడైన శివుని కాంతిలా ఉందిట. ఈ నీలవర్ణమంతా విష్ణువు కాంతిలా వ్యాపిస్తే ఆ వచ్చిన తెల్లని వెలుగు శివుని మేని కాంతిలా ఉందిట. ఈ రెండూ కలిసిపోయి ఎలా ఉన్నదంటే భేదంబుగా మీకు తెల్లంబుగా, నాకు విష్ణువునుకు భేదం లేదు అని చెప్పడానికి గాను శివకేశవులిద్దరూ కలిసిపోయి నిండిపోయారు లోకంలో అని చెప్పాడు. అపర శివాచార్యుడైనటువంటి మహాశివభక్తుడైన ధూర్జటి గారి హృదయంలో కూడా శివకేశవుల పట్ల ఎంత అభేదం ఉన్నదో చూడండి. ఇలాంటి అభేద బుద్ధితో కూడిన శివభక్తి ఉండాలి, అలాగే అలాంటి అభేద బుద్ధితో కూడిన విష్ణుభక్తి ఉండాలి. అందుకే భర్తృహరి, అప్పయ్య దీక్షితులు మొదలైన మహాత్ములు చెప్తారు, మహేశ్వరేవా జగతామధీశ్వరే జనార్దనేవా జగదంతరాత్మని నవస్తు భేద ప్రతిపత్తిరస్తిమే తథాపి భక్తిస్తరుణేందు శేఖరే అని చెప్పాడు ఆయన. సకల జగదీశ్వరుడైన మహేశ్వరుని యందు గాని, సకల జగద్వ్యాపకుడైనటువంటి నారాయణ యందు గాని భేదము లేదు అని మాకు తెలుసు, అయినప్పటికీ నా మనస్సు ఎందుకో శివుని మీదే ప్రీతిగా ఉంది అన్నాడు ఆయన. అంటే
భేదము లేదని తెలుస్తూనే అభీష్ట దైవాన్ని ఆరాధించాలి. ఒక దైవం మీద ఉండడం సహజం, అలా ఆరాధించాలని ఆయన చెప్పాడు. అలాగే లీలాసుకుడు కృష్ణకర్ణామృతంలో చెప్తాడు, శైవావయం నఖలు తత్ర విచారణీయం పంచాక్షరీ జపపరా నితరాం తథాపి చేతో మదీయ మతసీ కుసుమావభాసం స్మేరాననం స్మరతి గోపవధూ కిశోరం. లీలాసుకుడు జన్మతః శైవుడు, శైవుడైనప్పటికీ కూడా శైవావయం నఖలు తత్ర విచారణీయం, అందులో విచారించదగ్గది ఆలోచించదగ్గది ఏమి లేదు, మేము శైవులమే. అంతేకాదు పంచాక్షరీ జపపరా నితరం, మేము నిరంతరం పంచాక్షరీ జపపరాయుడు అయినప్పటికీ మా మనస్సు ఆ అవిసె పువ్వు కాంతితో ప్రకాశించేటువంటి నీలవర్ణుడైన కృష్ణునే నమస్కరిస్తుంది అని చెప్పాడు ఆయన లీలాసుడు. అంటే చూడండి, ఆయన పంచాక్షరిని విడిచిపెట్టలే, పంచాక్షరి చేస్తున్నాడు కానీ కృష్ణ భక్తుడు. అదేవిధంగా శివునకు కేశవునకు అభేదమనే స్పృహ కలిగిన శివభక్తి విష్ణుభక్తి, అదే మోక్షమిస్తుంది. కానీ భేద దృష్టి కలిగిన భక్తికి మోక్షం రాదు అనేది శాస్త్రం చెప్తుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ధూర్జటు అందుకే ఇంత చక్కగా చెప్పాడు, ఈ నలుపు తెలుపులు కలిసిపోయి ఎలా ఉన్నాయంటే వారిరువురు కలిసి ఏలుతున్నారు అన్నాడు. ఇక్కడ నుంచి ధూర్జటు యొక్క ఉపాసన బలం ఆకాశ వీధిలోకి ప్రయాణించి అదిగో కనిపిస్తోంది శివలింగం అంటాడు. ఒక్కసారి చూడండి ఎంత గొప్ప భావన, ఎక్కడ అంటే ఆకాశ వీధిలో. ఏమిటా శివలింగం అంటే, ఆ పూర్ణ చంద్రబింబమే శివలింగం అని నమస్కరిస్తున్నాడు. చూడండి, ఇది కేవలం కవిత్వం అండి, దేన్నైనా భావిస్తారు అంటాం మనం, కానీ భక్తుడు కదా, కవిత్వం కాదు, అది సత్యం. అది సత్యం, ప్రకృతిలో కనబడే పరమాత్మ స్వరూపాన్ని భావన చేయగలగడం సత్యం, దానిని పదార్థంగా చూడడం అసత్యం. మనం పదార్థాన్ని చూస్తున్నామే తప్ప పరమార్థాన్ని చూడటం లేదు. ప్రకృతిలో పరమార్థాన్ని చూడాలి, పదార్థాన్ని కాదు. ప్రతి పదార్థాన్ని పరమార్థంగా దర్శించడమే సర్వం ఒకే భగవత్ చైతన్యాన్ని దర్శించడం. ఇక్కడ చంద్రుణ్ణి శివలింగంతో చెప్పారు. ఇది ఒక పోలిక, ఒక కవిత్వం కాదు, ఇది సత్యం. ఇది ఎందుకంటే పరమాత్మ అష్టమూర్తులతో ప్రపంచమంతా నిండిపోయి ఉన్నాడు అని చెప్పుకున్నాం. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, క్షేత్రజ్ఞుడు, ఎనిమిది కూడా శివస్వరూపాలే. కనుక ఎనిమిది శివలింగములే. ఉదయాన్నే లేచిన వెంటనే నా స్వామి నన్ను పరిశీలించడానికి, నన్ను గమనించడానికి, నన్ను అనుగ్రహించడానికి అదిగో సూర్యలింగమై కనబడుతున్నాడు అనుకోవాలి. మన శివుడికి ఎంత దగ్గరున్నామో చూడండి, ఆయన కనిపించి తన వెలుగుల్ని మనపై వెదజల్లుతూ ఉంటే ఆ శివుడు మనల్ని చూస్తున్నాడు, తన వెలుగులతో మనల్ని నడిపిస్తున్నాడు అన్న భావన కలగ్గానే భక్తుడికి ప్రతి క్షణం శివ సాయుధ్య భావన, శివ సాన్నిధ్య భావన. ముక్తంటూ వేరే ఉంటుందా చెప్పండి? ఆ సూర్యకాంతి తన మీద పడుతూ ఉంటే శివుని అనుగ్రహ కాంతి తనపై వర్షిస్తోంది అని భావించిన భక్తుడే నిజమైన ముక్తుడు. అలాగే రాత్రి అవగానే ఒక్కసారి ఆ నీలకాంతి తెల్ల ధవళకాంతి కలవగానే శివకేశవులు ఇద్దరూ వచ్చారు అనుకుంటే అంతకన్నా భక్తే ఉంది. ఒక్కసారి ఆకాశంలో చూస్తే చంద్రలింగం కనబడుతోంది, అక్కడ సూర్యలింగం ఉదయం, చంద్రలింగం రాత్రి. అలా రెండు పూటలా నన్ను గమనించుకుంటున్నాడు నా స్వామి. అందుకే భగవంతుడికి భక్తుడితో ఎప్పుడు ఎడబాటు ఉండదు, భక్తునికి భగవంతుడితో ఎడబాటు ఉండదు. నిత్యాన్యోన్యం సాంగత్యం వారిది. అలాగా అదిగో కనబడుతున్నదయ్యా శివలింగం, ఉదయగ్రావము పనవట్టము అభిషేకోద ప్రవాహంబువార్ధి దరీధ్వాంతము ధూపధూమము జ్వల దీప ప్రభారాజి కౌముది తారానివహంబులర్పిత సుమంబుల్గా తమోదూర సౌక్షదమై శీతగభస్తి బింబ శివలింగం వప్పి ప్రాచీదిశన్. ప్రాచీదిశన్ అంటే తూర్పు దిక్కున శీతగభస్తి బింబ శివలింగం వప్పి. శీతగభస్తి అంటే చల్లని కిరణాలు వెదజల్లే బింబము చంద్రుడు, అదే శివలింగము. చంద్ర శివలింగం ఉదయించిందిట. శివలింగం ఉదయించినప్పుడు మరి శివలింగానుకున్న హంగులన్నీ ఉండాలి కదండి. పానవట్టం ఏది అంటే ఉదయగ్రావము పానవట్టము. ఆ ఉదయించినది ఉదయ పర్వతం మీద ఉదయించాడు, ఉదయ పర్వతమే పానవట్టంట. మరి అభిషేకం చేసిన జలమంతా ఏది? ఆయన అభిషేకించిన జలమంతా కూడా సముద్రమే అని చెప్పాడు. అభిషేకిస్తే వచ్చేసింది అదే సముద్రం. అభిషేకోద ప్రవాహంబు వార్ధి, మనం తాగే ప్రతి నీటి చుక్క శివతీర్థంగా భావించినప్పుడు తప్పకుండా మనం తరించిపోతాం. అభిషేకోద ప్రవాహంబు వార్ధి. ఇక ధూపమేది అయ్యా అంటే, అక్కడ కొండలు గుహలు ఉంటాయి, ఆ గుహలలోంచి చీకటి ఉన్నది, గుహల్లో చీకటి ఉంది, ఆ చీకటి ఒక ధూపంలా ఉందిట. దరీధ్వాంతము ధూపధూమం,
ఇక వెలుగులు ఏమిటి అంటే జ్వలదీప ప్రభారాజి కౌగు, స్వామికి సమర్పించిన దీపాల కాంతి వెన్నెల అని చెప్తున్నాడు. ఇక పువ్వులు ఏవయ్యా అంటే తారానివహంబులర్పిత సుమంబుల్గా శివుడికి సమర్పించినటువంటి కుసుమములే నక్షత్రములుగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఇక ఆ శివలింగం ఏ శాంతినిస్తోంది అంటే మనలో అజ్ఞానాన్ని పోగొట్టి తాపత్రయాలని నశింపజేసి ప్రసన్నతని ఇస్తున్నటువంటి ఆ దివ్యమైన చంద్రలింగం కనబడుతోంది అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఆ ఏనుగు పాము అక్కడ బాధపడుతూ ఉండగా పగలయ్యింది, రాత్రి అయింది, ఆ రాత్రి ఇలా వెళ్ళింది అనమాట. నిరంతర శివచింతన చేసేవాడికి అంతా శివమయమే అందు ఇక్కడ దర్శించుతున్న విషయం. ఇదే విషయం శంకరాచార్య శివానందరహరిలో ప్రాక్పుణ్యాచల మార్గదర్శిత సుధాముక్తి ప్రసన్న శివ సోమ సద్గుణ సేవిత అంటూ వర్ణిస్తారు ఆయన. ప్రాక్పుణ్యాచల మార్గదర్శిత సుధాముక్తి ఎంత గొప్పగా చెప్పారంటే, అదిగో చంద్రలింగం అన్న రాజశంకరులు కూడా చంద్రుణ్ణి శివలింగంగానే స్తోత్రం చేశారు. ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రాక్పుణ్యాచల మార్గదర్శిత, ప్రాక్పుణ్యాచలం మీద కనబడుతున్నట్ట. పుణ్యాచలం అంటే మంచి పర్వతం. అదేమిటి ప్రాక్పుణ్యాచలం? ప్రాక్ అంటే తూర్పు, ప్రాక్పుణ్యాచలం అంటే తూర్పు కొండ మీద కనబడుతున్నాడు అని చెప్పడం. ఇందులో విశేషం ఏమిటంటే ప్రాక్ అంటే పాత అనర్థం, పుణ్య అచల అని వేశాడు. పాత పుణ్యములనేటటువంటి కొండ మీద కనబడుతున్నట్టు శివుడు, అది విశేషం. పాత పుణ్యములు అంటే గత జన్మల పుణ్య విశేషం చేత మాత్రమే దర్శనమవుతాడు శివుడు, అది చెప్పడం అన్నమాట. ప్రాక్పుణ్యాచల మార్గదర్శిత అనే మాటలో రెండు అర్థాలు పెట్టాడు ఆయన. ప్రాక్పుణ్యాచలం అంటే తూర్పు కొండ అనకర్థము, ప్రాక్ అంటే ప్రాచీన జన్మలు, మన ప్రాచీన జన్మల పుణ్యము అచలమై ఉండాలి, అది కూడా కదలకుండా ఉండాలి. అలాంటి కదలనటువంటి చదలనటువంటి పుణ్య సంపద ఉన్నప్పుడే ఈ చంద్రలింగం కనబడుతుంది. అందుకే సోమ అన్నారు. సోమ అంటేనే చంద్రుడు అని అర్థం. ఈయన పేరు సోముడే, ఎందుకంటే సా ఉమా సోమ, ఉమా సహితుడు కనుక ఈయన సోముడే, కనుక సోముడు అన్న పేరు ఈయనకి సరిపోతుంది. నమస్సోమాయ చ రుద్రాయ చ అని మనం నమస్కరిస్తాం స్వామిని. రసస్వరూపుడు శివుడు, రసమయం చంద్రుడు, అందుకే సోమోభూత్వా రసాత్మక, రసస్వరూపుడు చంద్రుడు, రసమయుడు శివుడు, అమృతమయుడు శివుడు. కనుక చంద్రునిలో శివత్వాన్ని దర్శించడం అనేటువంటి భావన ఆదిశంకరులు అలా చేశారు, ధూర్జడి గారు ఇలా చేశారు. ఈ విధంగా చంద్రుడు ఉదయించాడు, అది కూడా జరిగిపోతుంది, రాత్రి తెల్లవారబోతున్నది. ఈ లోపల వీళ్ళిద్దరూ వేదన ఎలా విడిపోతుందంటే, ఎప్పుడు తెల్లవారును సహింపగరాని విరోధవన్నినే చొప్పున నాత్తు నొక్కొయనుచున్ తమలో తలపోయుచుండగన్. ఇలా వీళ్ళు బాధపడుతుంటే ఎప్పుడు లేదు సూర్యుడు ఆ రోజు తొందరగా ఉదయించాడా అన్నట్టు అనిపించిందిట. ఎందుకంటే ఆయన గారికి ఏం జరుగుతుందో చూద్దామని కుతూహలంగా ఉందిట. అందుకు పన్నగంపు గజము బలమున జలమున పొరుటెట్లో శివుని పొందుటెట్లో చూడవలయు. ఈ పన్నగము ఆ గజము అంటే పాము ఏనుగు బలమున చలమున, బలంతో వేగంతో ఎలా పోరుతాయో శివుణ్ణి ఎలా పొందుతాయో చూడవలయునచ్చు వేడుకతో వచ్చు కరణి అంత దోచే కర్మసాక్షి. ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. ధూర్జటి లాంటి కవి అంత అరుదుగా ఉంటారు, ప్రతి మాట ఎంత జాగ్రత్తగా వేస్తాడు. కర్మసాక్షి అని మాట వేశారు ఇక్కడ. శివుడికి ఎన్నో పేర్లు ఉంటుంటే కర్మసాక్షి ఎందుకంటే ఈ జరిగేదంతా దాన్ని సాక్షిగా చూసేవాడు ఆయన అని చెప్పడం అనమాట. అందుకు కర్మసాక్షి అని మాట వేశాడు ఎంత చక్కగా. ఈ విధంగా ఎప్పుడైతే సూర్యుడు వచ్చాడో రోజు కన్నా వేగం వెళదామనుకుంది ఏనుగు, నిద్రపోలేదు కనుక బయలుదేరిపోయింది. రోజు కన్నా వేగం వెళదామని పాము అనుకుంది, కాబట్టి ఏనుగు కన్నా ముందే వచ్చేసింది పాము, ఎందుకంటే ఇద్దరూ ఒకే వేగంతో ఉన్నారు కనుక మళ్ళీ సమానమే అయిపోయింది అది. కనుక పాము ముందు వచ్చింది, పరిగెత్తుకుని వచ్చింది. ఆ రావడం ఎలా ఉంటుందంటే, భానుడు పూర్వ పర్వతముపై ఉదయింపక మున్నె లేచి కుంభీన సవల్ల భుండు మది నెత్యన రోషభరంబున నిజస్థానము నిర్గమించి తన పాతాళ లోకం నుంచి వెలుపులకు వచ్చి పగ చంపగ వచ్చు కటారు కాని చందాన మహేశ్వరుని కలిసి. ఎంత వేగంగా వచ్చిందంటే పగతో చంపడానికి వచ్చే కటారి వాడిలాగా మహావేగంగా ఉగ్రంగా వచ్చిందిట శివుడి వద్దకు. వచ్చి తాను నరించిన పూజ లేమికిన్, తాను నిన్న చూసిన పూజ లేకపోయేటప్పటికల్లా కటకటబడి ఇక ఎటువలె నటుకాని వాణి దిత్తు. ఇప్పుడు ఏమైతే అయింది, వాణ్ణి పట్టుకుంటాను, వాణ్ణి ఇక్కడ పూర్తి చేస్తాను. అటు కాదే నిన్ నిటలాక్షణ కర్పించు చటులగతి ప్రాణములు నిజంబుగా, ఆ నిటలాక్షుడికి నా ప్రాణాలు ఇచ్చేస్తాను నిజంబుగా అనుచున్. ఆ రోజు మాత్రము ఆ పూజను తొలగించకుండా
తెలివిగా ఏం చేసిందంటే పిన్న రూపమగుచు. సర్పానికి ఉన్న శక్తి ఏంటంటే చిన్న రంధ్రాల నుంచి కూడా వెళ్ళిపోగలదు. ఎందుకంటే దాని పేరు వాతాసనం, అంటే గాలిని భోంచేసి బ్రతికేది అని. గాలితో ఎంతైనా శరీరాన్ని నిగ్రహించుకోగలదు. ఆ విధంగా పిన్న రూపమగుచు బిల్వ శాఖాంబుజ నాళ మధ్య సీమ కళనాగమడగిలుండ. అక్కడ ఉన్నటువంటి ఆ బిల్వదళాలు లేదా బిల్వాల కొమ్మలు పువ్వులు వీటన్నిటి మధ్యకి వెళ్ళి దాక్కుండా పోయింది, కనబడకుండా. దంతి అతివేగమున వచ్చి, ఈరోజు ఏనుగు ఎలా వచ్చిందంటే రోజు చక్కగా స్నానం చేసి అన్నీ తెచ్చుకొచ్చేది. ఇవాళ ముందు పరిగెత్తి ఇక్కడికి వచ్చిందిట, ఎందుకంటే ముందు పూజ ఉందో లేదో చూసుకుని ఆ తర్వాత పూజా సామగ్రి తెచ్చుకుందాం అనుకుంది. అందుకు పరిగెత్తుకొచ్చింది. వచ్చి చూడగానే శివుని పూజ చూసి చిత్తమలరా, ఆహా నా పూజ ఇవాళ చెదరలేదు ఆనందంగా అనుకుందిట. అనుకుని ఈ సకలేశ్వరుండు కరుణేక్షణుడయ్యను, ఇన్నాళ్ళకి స్వామికి నా మీద దయ పుట్టిందా అని. నిజంగా ఆ రోజే దయ పుట్టింది ఆయనకి, త్వరలో ఇవ్వబోతున్నాడు మోక్షం. ఈ సకలేశ్వరుండు కరుణేక్షణుడయ్యను విఘ్నకర్త సంత్రాసమునందేనో. ఈయనకి దయ వచ్చేసిందా లేదా విఘ్నం చేసేవాడు భయపడిపోయాడా? వ్రతము ధన్యతనుందేనో, ఇన్నాళ్ళు చేసుకున్న వ్రతం ధన్యత అయ్యిందా? పూర్వజన్మ వేళ సుకృతంబు పండెను, గత జన్మల్లో చేసుకున్న సుకృతమంతా పండిందా? కళాని దశేఖర మౌళి నేడునే చూసిన పూజ నిలిపే, శివుడు నా పూజ నిలిపాడు ఈరోజు అని శీఘ్రము నన్ముదమంది ఆనందపడి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. దానితో ఈ పాముకు ఆశాభంగం జరిగింది. డాగియున్న పాము డాయకపోయగా దాయనుచు, ఏనుగొచ్చిందనగానే చూసి నా శత్రువు వచ్చాడు, దగ్గరకు వస్తాడేమో పట్టుకుందాం అనుకుంది. కానీ వాడు వచ్చిన వాడు వచ్చినట్టుగా వెనక్కి వెళ్ళిపోయాడు. అయ్యో దగ్గరికి రాలేదే, మళ్ళీ వస్తాడేమో అనుకుని రోష దహన శిఖలు కన్నుగొనల క్రాలగా ఉండ ఆ కీడు కానక ఇభవరుండు కానకేగే. ఆ కీడు కానక ఇభవరుడు కానకేగే, లోపల పాము దాగి ఉంది అనే కీడు తెలియక పాపం ఆ ఏనుగు అడవిలోకి వెళ్ళింది. వెళ్ళి ఏం చేసిందంటే, నీరే రుఘమాలూర దళ భరంబుల కరంబున చుట్టి పట్టుకుని సమీపంబున జడియు సడల చప్పుడప్పుడిప్పుడు నిమడింప కంపించి గుంపు విచ్చి మృగంబుల మొగంబుల నెత్తుకుని పార కారుణ్యరస తరంగంబకు శివలింగంబు చనుదించి. ఎంత చక్కగా వర్ణిస్తున్నాడు చూడండి. ఇక్కడ పరిగెత్తుకు అడవిలోకి వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి కొమ్మలన్నీ ఎప్పటికన్నా ఎక్కువగా తీసుకొచ్చి అనేక దళాలన్నీ చుట్ట చుట్టుకుని పరిగెత్తుకుంటూ ఆనందంతో వస్తుంది. ఏనుగుకి సంబరమిస్తే అడవికి ప్రమాదం కాదండి. ఏనుగు సంబరంతో పరుగులెత్తుకుంటూ వస్తూ ఉంటే అప్పుడే తెల్లవారుతోంది, జంతువులు లేస్తున్నాయి. ఏ ఉపద్రవం వచ్చిందా అని మృగంబులు మొగంబులు ఎత్తుకుని పారు. జంతువులన్నీ మొహాలు ఎత్తుకుని పరిగెడుతున్నాయట. పరిగెత్తుకు వెళ్ళిందిట. ఎక్కడికి చేరుకుంది అంటే, జూర్జడికి శివలింగం అంటే మామూలు మాట చెప్పడు, కారుణ్య రస తరంగంబుకు శివలింగంబు అని చెప్పాడు. కారుణ్య రస తరంగం అంటే శివలింగం అంటే శివుని కరుణ మన కోసం వచ్చింది. అది కారుణ్య రస తరంగంబకు శివలింగంబు చేర తనుదించి అక్కడికి వచ్చి దించి అక్కడ కింద పెట్టిందిట తెచ్చిన పూజా ద్రవ్యాలన్నింటినీ. ఎందుకంటే నిర్మాల్యం తీయాలి కదా, నిర్మాల్యం తీయడానికి తొండాన్ని చాపుతోంది. ఎటువంటి నిర్మాల్యం అంటే పాప హృదయ శల్యంబకు నిర్మాల్యంబు తుడు వందలంచి. ఎంత గొప్ప విశేషం ఇది, పాప హృదయ శల్యము. పాప అంటే పాము అని అర్థం, హృదయ శల్యము పాము యొక్క హృదయాన్ని బాధ పెట్టేటటువంటి నిర్మాల్యం అంటే. ఈ నిర్మాల్యం ఈమెకు ఆనందమే, పాముకు మాత్రం శల్యం. ఇందులో మరొక చమత్కారం ఉంది. పాప హృదయ శల్యము అంటే పాపుల యొక్క హృదయానికి శల్యం లాంటిది అని చెప్పడం అనమాట. పాపాలకి బాధ ఈ నిర్మాల్యం చూస్తే, శివ నిర్మాల్యం కనబడిందా పాపాల పారిపోతాయి, పాపాలని బాధ పెట్టే నిర్మాల్యం అంటే శివ నిర్మాల్యం. మహిమ అంత గొప్పగా చెప్తున్నాడు, శివ నిర్మాల్యం అంత దివ్యమైనటువంటిది. శివ ప్రసాదం ఉన్నదే, శివునికి అభిషేకం చేసి భస్మ రుద్రాక్ష ధారణ చేసి శివతీర్థాన్ని సేవన చేసి శివుని నిర్మాల్యాన్ని ధారణ చేస్తే అతడే శివస్వరూపుడు అన్నారు. అంత దివ్యమైనటువంటిది శివ నిర్మాల్యం అనేది. ఈ శివ నిర్మాల్యం ఎంత విశిష్టమైనది అంటే, మనం సాధారణంగా జ్యోతిర్లింగాలు, అదేవిధంగా బాణలింగాలు, స్ఫటికలింగాలు, స్వయంభూలింగాలు ఉన్న చోట్లకి వెళితే శివప్రసాదాన్ని ఇంటిదాకా తేవచ్చు. కానీ ప్రతిష్ఠితమైన శివాలయాల్లో ప్రసాదాన్ని అక్కడే వదిలి రావాలి. ఎందుకంటే అలా ప్రతిష్ఠితమైన శివాలయాల్లో చంద్రేశ్వరుడు అనే దేవత ఉంటాడు. ఆ దేవతకి నిర్మాల్యం మీద అధికారం ఇచ్చాడు శివుడు, కనుక ఆయన సొమ్మది మనం తేకూడదు. మనం తెచ్చుకోవాల్సిన శివప్రసాదమే, శివ నిర్మాల్యం కాదు. శివప్రసాదం అంటే అనుగ్రహం అని అర్థం. అది వస్తు రూపంలో రాదు, సూక్ష్మ రూపంలో మనలో ప్రవేశించేసింది. వస్తు రూపంలో వచ్చేది మాత్రము వదిలివేయవలసిందే. ఎక్కడ?
ప్రతిష్ఠితమైన శివలింగాల్లో. అంతేగాని జ్యోతిర్లింగ క్షేత్రాలు, సిద్ధక్షేత్రాలు, స్వయంభూ క్షేత్రాల్లో మాత్రం పర్వాలేదు. అలాగే మన ఇంటిలో అర్చన చేసేటువంటి శివలింగం తాలూకా నిర్మాల్యం కూడా మనం ధారణ చేయవచ్చు. అక్కడ చండ్రేశ్వర ప్రతిష్ఠ ఉండదు. ఎక్కడ చండ్రేశ్వర ప్రతిష్ఠ, ఈ చండ్రేశ్వరుణ్ణే చండీశ్వర ప్రతిష్ఠ అంటాం మనం. ఈయన సరిగ్గా శివాలయంలో మనం ప్రదక్షిణ చేసేటప్పుడు పానవట్టం నుంచి ఆ అభిషేక జలం పైకి వచ్చే తూము దగ్గర ఉంచుతారు ఈయన. అక్కడికి వచ్చి కొందరు చప్పట్లు కూడా తెరుస్తూ ఉంటారు మీరు గమనిస్తే. అందుకే శివాలయ ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ తూము నుంచి పడే నీటిని ఎప్పుడు తాకకూడదు. ఆ లోపల శివాలయ శివలింగం నుంచి వచ్చే జలాన్ని తీర్థంగా పూజారిస్తే తాగచ్చు, కానీ ఆ బయట తూము నుంచి పడేది మాత్రం ముట్టుకుని పవిత్రాన్ని వేసుకోకూడదు. ఎందుకంటే పవిత్రమే కానీ మనది కాదు, చండేశ్వరుడిది. ఆయన సొమ్ము మనం అపహరించిన దోషం వస్తుంది. ఆ చండేశ్వరుడికి మాత్రమే శివుడిచ్చిన ప్రివిలేజ్, ఆయనకి ఇచ్చినటువంటి అనుగ్రహం అన్నమాట, అది విశేషం. దీన్నే మన చండీ ప్రదక్షిణ అని చేస్తారు. అది దాటకుండా రావడం, ఆయన నమస్కరించడం, ఇది ఒక సంప్రదాయం ఉంది. ఇది జ్యోతిర్లింగాలంటే 12 జ్యోతిర్లింగాలు, వాటి ఉపలింగాలు, అలాగే అరుణాచలం, చిదంబరం ఇత్యాది సిద్ధక్షేత్రాలు, స్వయంభూ క్షేత్రాల్లో ఈ నియమం లేదు, హాయిగా తెచ్చుకోవచ్చు. మొత్తానికి శివ నిర్మాల్యం ఎంత శక్తివంతమైనది అనడానికి ఒక కథ ఉన్నది. పుష్పదంతుడు అనే గంధర్వుడు ఉండేవాడు. ఆయన మహాశివభక్తుడు. ఆయనకి తన గంధర్వవనంలో ఉన్న పువ్వులు చాలక హిమవత్ పర్వత పరిసరాల్లో ఒక రాజుగారి తోటలో మంచి మంచి పువ్వులు ఉండడం చూసి అవి కూడా తీసుకెళ్లి శివుడికి పూజిద్దామని కోరిక పుట్టింది. దానితో రోజు రావడం, కనబడ్డ గనక కనబడకుండా పువ్వులు కోసుకొడిపోయేవాడు. ఈ రాజుగారు చూసి ఎవరయ్యా ఇవన్నీ తీసుకుపోతున్నారంటే తెలియడం లేదండి, పకడ్బందీ కాపలా ఉంటున్నప్పటికీ కూడా ఎవరో ఈ పువ్వులన్నీ తీసుకుపోతున్నారంటే మరి మన పూజకు పువ్వులు లేకుండా పోతున్నాయి, మరి ఏం చేయాలంటే ఇదేదో అదృశ్య శక్తి చేస్తోందండి, కొంచెం దీనికి ఏదైనా చెయ్యాలంటే. రాజు ఆలోచించి ఒక పని చేయండి, 4 వైపులా కూడా శివ నిర్మాల్య కుసుమాలు జల్లండి అన్నాడు. అంటే ముందు రోజు పూజించిన శివుడి యొక్క నిర్మాల్య కుసుమాలు జల్లమన్నాడు. అలాగే వాళ్ళు జల్లారట. ఆ విషయం గంధర్వుడికి తెలియక తిన్నగా వచ్చి పువ్వులన్నీ తీసుకుని దాటి ఎగరబోయాడు. ఎగరలేకపోయాడు. ఎందుకంటే శివ నిర్మాల్యాన్ని దాటిన దోషం చేత అతడిలో ఖేచరత్వ శక్తి పోయింది. అంటే ఆకాశానికి ఎగరగలిగే ఒక శక్తి పోయిందన్నమాట. అందుకే శివ నిర్మాల్యానికి కాలు తగిలినా దాటినా ఉపేక్ష చేసినా, అసలు అంతేకాదు శివుణ్ణి పూజ చేసి ఇదిగో తీర్థం తీసుకుంటే ఉండు వస్తాను అన్నా తప్పట, వెంటనే వచ్చి పుచ్చుకోవాలట. అంత భక్తిగా తీసుకోవాలి శివుడు తీర్థాన్ని కానీ నిర్మాల్యాన్ని కానీ, అంత భక్తిగా తీసుకోవాల్సిన దివ్య నిర్మాల్యం. కేవలం దాటిన దోషానికి ఆయన ఎగరలేకపోయాడు. ఎగరలేక భూమి మీదే స్థిరపడిపోవాల్సి వచ్చింది ఆయనకి. కానీ తెలుసుకున్నాడు ఈ విధంగా జరిగిందని. అంతేకాదు ఆయన పట్టేసుకున్నారు వెంటనే వీళ్ళు రాజభటులు పట్టుకుని ఆయన కట్టేసి తీసుకెళ్ళి చెరసాల్లో పెట్టేశారు. బంధితుడైపోయాడు. అప్పుడు వేదనతో శివదోషం జరిగిందని చెప్పి మఠం వేసి కూర్చుని ధ్యానం చేశాడు. అది చాలా దివ్యమైన స్తోత్రం అప్పుడు పలికింది. మనం ఇప్పుడు చూస్తున్న శివస్తోత్రములన్నిటికీ అత్యంత పురాతనమైన స్తోత్రము, అత్యంత మహిమాన్వితమైన స్తోత్రం అది. ఆదిశంకరాచార్యాది మహాత్ములకు కూడా అది స్ఫూర్తినిచ్చింది. కాళిదాసాది మహాకవులకు కూడా స్ఫూర్తినిచ్చినటువంటి గొప్ప స్తోత్ర రాజం. చూడ్డానికి చిన్నదే కానీ చదవడానికి నాలుగు తిప్పడం చాలా కష్టమే కానీ కష్టపడి ప్రయత్నిస్తే మాత్రం ఒక్కొక్క అక్షరం కూడా యజ్ఞ మహిమంతా అందులో ఉంది. యజ్ఞాల మహిమంతా దానిలో దాచిపెట్టించాడు. అలాంటి దివ్య స్తోత్రం చదివాడు ఆయన. మహిం నప్పారంతే పరమ విదిషో యజ్ఞ సదృశి స్తుతి బ్రహ్మాదీనామపి తదవసన్నాస్త్వయి గిరః అథావాచ్య సర్వ స్వపరిణా స్వపరిణామావధి గృణన్ మాప్యేష స్తోత్రే హర నిరపవాద పరికరః అనేటువంటి శివ మహిమ్న స్తోత్రము అని ప్రసిద్ధి చెందినటువంటిది. అది శివ మహిమ్న స్తోత్రం. చాలా దివ్యమైనటువంటి స్తోత్రము. అందులో ఎన్నో రకములుగా శివుని వర్ణిస్తాడు. బహుళ రజసే విశ్వోత్పత్తౌ భవాయ నమో నమః ప్రబల తమసే తత్సంహారే హరాయ నమో నమః జనసుఖకృతే సత్వోద్రిక్తే మృడాయ నమో నమః ప్రమహసి పదే నిస్త్రై గుణ్యే శివాయ నమో నమః అంటూ భవాయ నమో నమః శివాయ నమో నమః అలాంటి దివ్యమైనటువంటి మాటలకి భాష్యాలు కూడా ఉంటాయి ఇందులో. భవ అంటే అర్థమేమిటి, హర అంటే అర్థమేమిటి, శర్వ అంటే అర్థమేమిటి అని చెప్తూ భవ అనేది బ్రహ్మశక్తిట, బ్రహ్మలో ఉండే శివశక్తి భవానామం ద్వారా చెప్పబడుతుంది దానిని. అందుకే బహుళ రజసే విశ్వోత్పత్తౌ భవాయ నమో నమః అంటే రజోగుణముతో సమస్త విశ్వమునకు కారణమైనటువంటి భవునకు నమస్కారం. అలాగే జన సుఖకృతే సత్వోద్రిక్తౌ మృడాయ నమో నమః
జనానికి సుఖం కలిగించడానికి సత్వగుణంతో స్థితికారకమైనటువంటి విష్ణుశక్తి మృడ అనేటువంటి నామం. మృడ అంటే ఆనందింపజేసేవాడు అని, మృడ అనే అర్థంట. ప్రబల తమసే తత్సంహారే హరాయ నమో నమః. ప్రబలమైన తమో గుణాన్ని నియమించి సమస్త సంహారం చేసేటప్పుడు హర అని నామంట. ప్రమహసి పదే నిస్త్రయి గుణ్యే శివాయ నమో నమః. ఈ త్రిగుణాలకు అతీతంగా ప్రకాశించే పరం జ్యోతి శివాయ నమో నమః అని చెప్పాడు. ఇది భవ మృడ హర శర్వ అనే నామాలకి వ్యాఖ్యానం. ఎందుకు చెప్పుకోవడం అంటే మహిమ్న స్తుతి రుద్ర నమకంతో సమానం. రుద్ర నమకానికైతే ఉపదేశము లేదా స్వరము సంస్కారము ఇన్ని బాధలు ఉన్నాయి, కానీ మహిమ్న స్తుతిగా చక్కగా చదవడం చేతన వారు, లేదా కొంచెం తప్పులు వచ్చినా శివుడు క్షమిస్తాడు, స్తోత్రాల్లో పర్వాలేదు, కానీ నేర్చుకుని చదవడానికి ప్రయత్నిస్తే మాత్రం మహిమ్న స్తుతి చాలా గొప్ప స్తుతి. ఎందుకంటే శివుణ్ణి స్తోత్రించడం ఎంత గొప్పదో శివ స్తోత్రాన్ని స్తోత్రించడం అంత గొప్పది, విశేషం అది. అందుకే శివ మహిమ్న స్తోత్రం యొక్క మహిమ మనం తెలుసుకుంటే శివమహిమ తెలుసుకున్నట్టే. అంత విశిష్టమైన స్తోత్రం ఇది. సర్వం శివార్పణం.

ద్వాదశవాచారపంచత్వర శ్రేణేకారాలేక విముందర్గోక సువర్గస్వర్గస్వ

సమస్తమేవ్రాజౌమే శ్రద్ధ్యాగస్వాహేత్యంగేణ్యమాత్మాత్మరక్షణం ప్రదే

అవ్యక్తమవ్యక్తమందస్తే స్వాహేత్వాహేత్వాహేత్వాహేత్వాహేత్వాహేత్వాహేత్వాహేత్వాహేత్వాహేత్వాహేత్వాహేత్వాహేత్వాహేత్వాహేత్వాహేత్వాహేత్వాహేత్వాహేత్వాహేత్వాహేత్వాహేత్వాహేత్వాహేత్వాహేత్వాహేత్వాహేత్వాహేత్వాహేత్వాహేత్వాహేత్వాహేత్వాహేత్వాహేత్వాహేత్వాహేత్వాహేత్వాహేత్వాహేత్వాహేత్వాహేత్వాహేత్వాహేత్వాహేత్వాహేత్వాహేత్వాహేత్వాహేత్వాహేత్వాహేత్వాహేత్వాహేత్వాహేత్వాహేత్వాహేత్వాహేత్వాహేత్వాహేత్వాహేత్వాహేత్వాహేత్వాహేత్వాహేత్వాహే
ప్రాణోరా ప్రాయుమానోజు స్వర్గో మహా

ఆత్మదైవేమణమే స్వర్గస్వాహే అయం భూతం అధోపతిష్ట హరయోరేవతిష్టతి సర్వ్యాప్తి సర్వ్యాధ్యే రక్రంగ ప్రథమ

సమభాగం తత్వందే వర్గస్వర్గస్వ్రజ్ఞాస్వర్గం లోకమిత అస్వామయ వర్గం లోకమిత.

ఏకవిఘ్నేశరుభవస్తుతాః వైరాజేన శ్రియా శ్రియజ్ఞే హవిరింద్రేవయో దధుః హేమంతేన ఋతునా దేవాస్త్రీణవే మరుతస్తుతాః బలేన శక్వారీ సహో హవిరింద్రేవయో దధుః శైశిరేణ ఋతునా దేవాస్త్రాయ స్త్రిఘ్నేషే మృతస్తుతాః సత్యేన రేవతీ క్షత్రజ్ఞే హవిరింద్రేవయో దధుః హోతాయక్షత్సమిధాగ్నిమిళస్పదేష్వినేంద్రజ్ఞే సరస్వతీ మజోధూమ్రో నగోధూమైః కువాలైర్భేషజం మధు శష్పైర్న తేజా ఇంద్రియం పయః సోమః పరిశ్రుతా ఘృతం మధువ్యంత్వాజ్యస్య

0: I'm not పంచ భజవ విరాజ్ పురోగా పశ్యం పురస్థాపశ్యం గోపాలం శ్యామాస్త్రం కష్టమతీతం హృదంతం భీమం రథం పాదయంతం ఓదయస్పతి భవనమోరస్పతి మానమభిష్టాక్ష్యం దేవహేతుం పృథపదుమస్తే శ్రామ్యమస్
1: ब्रह्मवादिनो

ఛందం న ప్రత్యంతం బృహస్పతిరాజేష్టేనం ప్రాశేషం తేనేనవీరమ ఏకమావోధన సర్వాంగ సర్వాతరో సర్వాహంగ సర్వాతరో

సర్వాంగర్వాతనోహం సర్వాంగదేవర్వాతనోస్తంభవతిగరేణేదైరవ్యాక్షేభ్యాంగేర్ణాభ్యాంశం పూర్వర్షర ప్రాచ్యం అంధోభవిష్యీతే నమ సంవాహన్నాంచం నరాని.

సర్వాంగేమర్వేపరస్సర్వేతనోస్తంభం వేద ేమ్యాభ్యాంతైతం రామోపరిష్యీచేవాహన్నాన్న ప్రత్యంగం శత్రువ్యాభ్యాం ప్రాహేషం తాభ్యాయమీయమాన్ ఏకవాహంగ సర్వేపరస్సర్వేత

అత్యంతం అశ్వినోహారాభ్యాం తాభ్యాం ప్రాహేహం తాభ్యాం శేషమావోదర్వాంగ సర్వ పదస్ సర్వ సర్వాంగ సర్వ పదస్ సర్వ

బ్రాహ్మణం భవిష్యేవా సంవాహన్నాన్న ప్రత్యం ేణం తాభ్యారేణమీరవం కేశవాంగర్వాంగర్వతనో సంభావం సదర్శనమన్యరాశ్రాహేయ్యయాతం పూర్వగ్రహప్రాశ్నం ప్రతిష్టానోపాయతమోషేత్యేరవాహ్రమ్వాహన్నార్వాంచరాంచరీరం బాధీతం పరీరమీరవం శేషవాహంగర్వాహంగరేవర్వరస్తర్వతనో సంభవం వేరా ఏతద్వయే బ్రద్ధస్య విష్టవైజనోర్ధనోవతిర్ధస్య విష్టవిశ్వేదేవం వేద ఏతస్మాత్మానోదనాత్రయస్యుందం లోకాన్నిలీన ప్రజాపతి శేషాం ప్రజ్ఞానాయమసృజత సదేవం విదతి ప్రాణం రోడద్ధి ఖజ ప్రాణం మనద్ధి సర్వజ్ఞానిం విహీయతే ప్రాణోజాతి ప్రాణాయమోజర్వమిదం వసే యోగోతర్వేశ్వరోజస్వతిష్ఠిం సమస్తే ప్రాణమిత్రమస్తే ప్రాణమిత్యుతే నమస్తే ప్రాణవర్షదే

0: ఓం నమః శివాయ.
1: యు ఆర్ లిసనింగ్ టు శైవం.org రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం.org.

నమస్తతే నమః శివాయ శాపదోష ఖండన ప్రశస్తతే నమః శివాయ వ్యోమకేశ దివ్య భవ్య రూపతే నమః శివాయ హేమ మేదినీధరేంద్ర చాపతే నమః శివాయ నామమాత్ర దగ్ధ సర్వ పాపతే నమః శివాయ కామనైకతాన హృద్దురాపతే నమః శివాయ బ్రహ్మమస్తకావలీన బద్ధతే నమః శివాయ జింహగేంద్ర కుండల ప్రసిద్ధతే నమః శివాయ బ్రహ్మణే ప్రతీత వేద పద్ధతే నమః శివాయ జింహకాల దేహ దత్త పద్ధతే నమః శివాయ కామనాశనాయ శుద్ధ కర్మణే నమః శివాయ సామగాన జాయమాన శర్మణే నమః శివాయ హేమకాంతి చాక చక్య వర్మణే నమః శివాయ సామజాసురాంగలబ్ధ చర్మణే నమః శివాయ జన్మ మృత్యు ఘోర దుఃఖహారిణే నమః శివాయ చిన్మయైక రూప దేహధారిణే నమః శివాయ మన్మనోరథావ పూర్తికారిణే నమః శివాయ సన్మనోగతాయ కామ వైరిణే నమః శివాయ యక్షరాజ బంధవే దయాలవే నమః శివాయ దక్ష పాణి శోభ కాంచనాలవే నమః శివాయ పక్షిరాజ వాహ హృచ్ఛయాలవే నమః శివాయ అక్షిఫాలవేద పూత తాళవే నమః శివాయ దక్షహస్తనిష్ఠ జాత వేదసే నమః శివాయ అక్షరాత్మనే నమద్బిడౌజసే నమః శివాయ దీక్షిత ప్రకాశితాత్మతేజసే నమః శివాయ ఉక్షరాజవాహతే సతాంగతే నమః శివాయ రాజ

అంటే ప్రకృతిని నిరసించడం కాదు మన యొక్క ఈ శాస్త్రముల రహస్యం. ప్రకృతిలో పరమేశ్వర శక్తి ఉన్నది అని తెలుసుకో. ప్రకృతిని వస్తు దృష్టితో కాకుండా పరబ్రహ్మ దృష్టితో చూడు. అందుకు ఆ ప్రయోగించే పరమేశ్వరుడు ఈ ప్రకృతి నిండా దాగి ఉన్నాడు. కనుకనే ప్రతి ఆయుధము కూడా ఏమిటి అంటే భగవంతుని యొక్క అనంత లీలా విభూతులు ఆ ఆయుధాల్లో ఉంటాయి. పరమేశ్వరుడు ప్రతి ఆయుధాన్ని మనం నమస్కరించాలి. అందుకే శంఖం సదాహం శరణం ప్రపద్యే, చక్రం సదాహం శరణం ప్రపద్యే, గదాం సదాహం శరణం ప్రపద్యే, శాంఖం సదాహం శరణం ప్రపద్యే అని నారాయణుడి యొక్క శంఖ చక్ర గదా పద్మాన్ని ధనుస్సుని కూడా నమస్కరించాం. ఎందుకు వాటిని నమస్కరించాలి? ఎందుకంటే అవి మనల్ని ఎంత రక్షిస్తూ ఎంత శిక్షిస్తున్నాయో అంత రక్షిస్తాయి. వాటితోనే ఆయన రక్ష శిక్ష రెండూ చేస్తున్నాడు. ఏ ప్రకృతి యొక్క బాణాన్ని చూసి నువ్వు భయపడ్డావో ఆ ప్రకృతి బాణంతోనే ఆయన నిన్ను రక్షిస్తున్నాడు. నిన్ననే చెప్పుకున్నాం మనం, నీటిని చూసి అది మన మీదుగా వరద వస్తూ ఉంటే అమ్మో అని భయపడిపోతున్నాం, భయపడి దూరం వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నాం. నిజంగా నీటికి దూరమే బ్రతకగలమా? ఆ నీరు బాధించడానికి వస్తే బాధ, కానీ ఆ నీరే రక్షించడానికి వస్తే శరణు అంటాం కదా. అందుకే స్వామి నీ ఆయుధాలు మాత్రం దాచేయకు. ఆయుధాలు కావాలి కానీ అన్ని హింసించకూడదు, అది వాటి పని ఒకటి ఉన్నదనమాట. అందుకే నీ ఘోర రూపమైన ఈ ఆయుధములు కూడా నేను నమస్కరిస్తున్నాను, ఎందుకంటే వాటి ద్వారా నీ యొక్క శక్తి వచ్చింది కదా. ఇది ఒక్కటి తెలుసుకోండి, మనల్ని ఏడిపించే వాళ్ళకు కూడా నమస్కారం పెట్టని నేర్చుకుంటాం మనం. ఎందుకంటే మనల్ని బాధించుతున్నాయి అంటే మనం చేసుకున్న పాపం కొద్దీ ఆ బాణం ద్వారా ఆయన బాధిస్తూ ఉంటాడు. మన చుట్టూ బాణాలు ఉన్నాయి, ఆలోచిస్తే మనల్ని ఏడిపించే బాణాలు ఎన్ని రకాలు నిన్ననే వివరించుకున్నాం. బాణాల అంపశయ్య మీద భీష్ముడు కాదు మనం ఉన్నాం, మన చుట్టూ అవి గుచ్చుతూనే ఉన్నాయి మనం. ఈ బాణాలన్నీ ప్రయోగించిన వాడు ఆ పరమాత్మ. ఇంకొక విషయం ఇక్కడ ఉన్నది, ఈ మనం అభిషేకం చేసేటప్పుడు సరే జ్ఞానం తత్వం ఒకవైపు ఉంచుదాం, ఇటువైపు వద్దాం. ఇందులో ఏ భావం చూపిస్తున్నాడు, మనిషి ఏ సమయంలో శరణ పెడతారు? వర్రీ టెన్షన్, అవును కదా, టెన్షన్ వర్రీ. ఏకంగా వచ్చింది, గట్టిగా తగిలింది అనుకోండి, ఇంక ఏడవడానికి ఉండం, బాధలేదు. ఇది ఉన్నదే, అటు ప్రయోగమూ కాలేదు, ప్రయోగించకుండా ఊరుకోలేదు, ఎక్కువ పెట్టించాడు ధనస్సుని. అలాంటి రుద్రుని ఇక్కడ జాణించాలి. ఎక్కువ పెట్టి నిలుచున్నాడు అంటే అర్థం దీన్ని టెన్షన్ అని అంటారు. మనిషికి జీవితంలో ఈ టెన్షన్సే. అందులో ఈరోజు 3వ క్లాస్ పిల్లవాడిని అడిగినా టెన్షన్గా ఉందండి అంటాడు. వాడికి పాపం పుట్టిన దగ్గర నుంచి టెన్షన్ తప్ప మరొకట్లేదు. ఇలాంటి టెన్షన్మయమైన జీవితం గడుపుతున్నాం. ఈ టెన్షన్స్ అన్ని పాపం కొద్దీ వస్తూ ఉంటాయన్నమాట. ఇంత టెన్షన్ రావడానికి ఎవడు కారణమో ఆయన్ని చూడడానికి మనకి అటెన్షన్ కావాలి. అది ఆయన ఎలా చూపిస్తున్నాడు ఈ టెన్షన్ అంతా అని అంటే ఎవడు చేస్తున్నాడు పరిశీలించండి. దీని వెనకాల ఉన్నటువంటి వాడు ఆయన ఊరికే చేయడని చెప్పాడు ఆయన. అందుకోసం శరణ వేడి స్వామి అని అంటే వెంటనే 2వ మంత్రంలో ఎంత బాగా చూపిస్తున్నాడో చూడండి. యాత ఇషు శివతమ శివం బభూవతే ధను శివ శరవ్యాయాతవతయ నో రుద్రమృడయ. ఇది 2వ మంత్రం. యాత ఇషు శివతమ, ఇప్పుడు ఏమంటున్నారు, నీ బాణములు ఏవైతే శివతమ, తమ అంటే సూపర్లేటివ్ డిగ్రీ, గుడ్ బెటర్ బెస్ట్ అని, ఉత్తర ఉత్తమ అని ఉంది కదా, తమ అంటే బెస్ట్ అనేటువంటి దానికి వాడతారు. శివతమ, శివ అంటే మంగళం శాంతం అని అర్థం. శివతమ అంటే మంగళముల్లో కల్లా అత్యంత ఉత్కృష్టమై ఉన్నటువంటి నీ ఇషువు ఏదైతే ఉందో అది మమ్మల్ని ఆనందింపజేయుగాక. అంటే ఆ బాణముతో ఆనందకరమై మంగళకరమైన నీ యొక్క బాణముతో మేము ఆనందింపబడుదుముగాక అని చెప్తున్నాడు. ఇషువు ఏమైపోయింది, శివతమ అయిపోయింది. ఆడు తర్వాత ఇషువు తర్వాత ధనుహు, ధను ఆ ధనస్సు కూడా శివం బభూవ, శివముగా మారిపోయినది. ధనస్సు కూడా శివమైపోయింది. ఎన్ని శివం శివం మారిపోతున్నాయి. ఉగ్రత అంతా కూడా శాంతం, శుభం, కళ్యాణం, మంగళం ఇవన్నీ అయిపోతున్నాయి. అందుకే ధనుస్సు శివమైపోయింది. ఎప్పుడైతే ధనుస్సు శివమయ్యిందో సరే నా కంటికి కనబడుతున్న ధనస్సు, నా కంటికి కనబడుతున్నటువంటి బాణము, ఈ రెండు శివమైపోయి బాగానే ఉంది. ఇప్పుడైతే ఒక్క బాణం కనబడింది, కానీ ఇంకెన్నున్నాయో అమ్ములు పొదులు మనకేం తెలుసు. కాలం అనే అమ్ములు పొదులు, ప్రపంచం అనే అమ్ములు పొదులు, ఆయన ఎన్ని బాణాలు దాచుకున్నాడో. ఈ బాణం నుంచి తప్పించుకుంటే రేపు పొద్దున మరో బాణం అందులోంచి తీయొచ్చేమో ఆయన. ఇప్పుడు ఆయన ఏమడుగుతున్నాడు, శరవ్య. శరవ్యం అంటే అమ్ముల పొది. శరములు దేని ఎందు ఉంటాయో వాటికి అమ్ములు, వాటిని అమ్ముల పొది శరవ్యము అని అంటారు.
అది ఏదో అది కూడా శివ, అది కూడా మంగళకరముగా ఆగుగాక, అది విశేషం. అంటే బాణాలు ధనస్సు ఈ రెండు శాంతమైపోయాయి. ఇప్పుడు అమ్ముల పొదిలో ఉన్నవి కూడా శాంతమైపోయాట. అంటే రేపు పొద్దున్న వచ్చేవి కూడా నాకు శుభంగానే ఉండాలి, ఇప్పటిదాకే కాదు భవిష్యత్తులో కూడా నాకు ఎటువంటి వేదన రాకూడదు అనడం. అందుకే ఈ మంత్రములు మనకు అన్ని వేదనలు పోగొట్టగలవు, ఎందుకంటే ఇందులో ఇంత చక్కటి భావం ఉంది కనుక. ఇక్కడ మరొక కొంచెం మానసికంగా మీరు గమనించండి, మొదట నమస్కరించినప్పుడు ఏమంటున్నారు, బాణాలకు నమస్కారం ధనస్సుకి నమస్కారం అన్నారు. అక్కడ అమ్ములు పొద్దు ప్రసక్తి లేదు, ఇక్కడ మాత్రం అమ్ములు పొద్దు ప్రసక్తి వచ్చింది. అంటే కొంచెం కామ్గా ఉంటే అన్ని అబ్జర్వ్ చేస్తాం మనం, వేదన ఉన్నప్పుడు మాత్రం కనిపించేదే కనిపిస్తుంది. ఇప్పుడు మొదట ఆ బాణమే కనబడింది కనుక దానికే ముందు నమస్కారం పెట్టాడు. ఆయన ప్రార్థించిన వెంటనే శివం చేశాడు, చూడండి అది ఆయనకున్న దయ. అందుకే రెండో మంత్రంలోనే శివ అయిపోయాను నేను, అవన్నీ ప్రసన్నమైపోయాయి. ప్రసన్నమైపోయాక ఆయన అమ్ముల పొదు కూడా కనబడ్డాయి. ప్రసన్నమైపోయాయి కదా అని చతికరి పడి కూర్చుని అమ్మయ్యా అనుకుందామంటే అమ్ముల పొదు కనబడిందే, అమ్ము వద్దు బావ అమ్ముల పొదు కూడా శాంతిగా ఉంచు అనడం. అంటే ఇక్కడ మనం ప్రార్థిస్తున్నటువంటి ఆ మహర్షి యొక్క దర్శన శక్తిని మనం భావించితే ఇక్కడ మనం గ్రహించగలం. ఈ విధంగా మారిపోయినటువంటి నీ బాణములు ధనస్సు నీ అమ్ముల పొది వీటితో నహ మృడయ, మమ్ములను ఆనందపరచు. మృడ అంటే ఆనందము అని అర్థం, మృడయ అంటే ఆనందపరచు అని ప్రార్థించారు. ఇప్పుడు మనకేమయ్యాయి, ఆయన ఆయుధములన్నీ కూడా ప్రసన్నాలైపోయాయి. పరమేశ్వరుడి ఒక్కొక్క ఆయుధం కూడా చాలా దివ్యములైనటువంటి ఆయుధములు. పినాకం ఆయన యొక్క ధనుస్సు, అలాగని శూలపాణి, వివిధములైన ఆయుధాలతో ఖట్వాంగము మొదలైనవి ధరించి ఉంటాడు. అనంతహస్తుడు, దశభుజుడు, చతుర్భుజుడు అన్నీ పరమేశ్వరుడే. వీటన్నిటి ద్వారా ఆయన ప్రయోగించే ఆయుధాలన్నీ కూడా వివిధములైన శక్తులకు సంకేతాలు. ఇవన్నీ కూడా దాచిపెట్టేమనట్లేదు, చూడండి ఇక్కడ ఇవన్నీ వదిలేసాయి అనట్లేదు, ఇవన్నీ ఉంచు నాకు శుభంగా పరిణమించాలి. అంటే ఈ ప్రకృతిలో ఆయన ప్రయోగించే సర్వరూప శక్తులు కూడా శుభమగ్గుగాక. ఈ బాణాలు ఈ ధనుస్సు లేకపోతే ఈ ప్రపంచం లేదండి, అందుకు అవన్నీ కూడా శాంతముగా ఉండాలి అని ఇక్కడ అడిగి, ఇప్పుడు ఈ మంత్రంలో మనకి కేవలం ఆయన యొక్క ఆయుధములను మాత్రమే వర్ణించారు. అటు తర్వాత ఏం చూపిస్తున్నారంటే, యాతే రుద్ర శివాతనూ అఘోర అపాపకాశిని తయా నహ తనువ శంతమయ గిరిశంత అభిచాకసీహి. ఇది శబ్ద విభజన. పరమేశ్వర, ఇప్పుడు ఇందులో మీకు ఎక్కడా కూడాను స్వామి యొక్క ఆయుధముల వర్ణం లేదు, ఆయుధాలు వదిలేశాం అంటే వర్ణించడం వదిలేశాం, దాని గురించి దృష్టే లేదు. ఇప్పుడు ఆయుధములపై దృష్టే లేదు, ఆయుధాలు ప్రసన్నములైపోయే. ఇప్పుడు ఆయుధాలు ఎవడువో ఆయన్ని మాత్రం వదలం మనం, ఆయనే అన్ని చోట్ల కనిపించాలి అని అడుగుతున్నారు ఇక్కడ. ఎలా కనిపించాలి అంటే శివాతను, అది ఓ రుద్ర నీ తనువు, తనువు అంటే రూపం, నీ తనువు శివ అత్యంత శుభకరము మంగళము ప్రసన్నము శాంతము అయిన నీ తనువు. అంతకుముందు ఉగ్రంగా కనిపించిన స్వామి మూడో మంత్రంకి వచ్చేటప్పటికే ప్రసన్న తనువు అయిపోయిందిట. అది ఎలా ఉన్నది, అఘోర. అఘోరతత్వం గురించి మనం చెప్పుకున్నాం కదా, ఘోరము కానిది అఘోరం, అంటే ఏమాత్రము బాధాకర లక్షణం లేనిది, పూర్ణంగా ప్రసన్నమైనటువంటి ఆ స్వరూపం అది శివ అఘోర అపాపకాశిని. మూడు లక్షణాలు చెప్తున్నారు ఇక్కడ స్వామి యొక్క ఆ తనువుకి. ఒకటి శివ, శివ అంటే అత్యంత నిర్మలమైనది, శుద్ధమైనది, శుభంకరమైనది, శాంతమైనది, క్షేమంకరమైనది అయినటువంటి తనువు. ఇది ఎలాంటిది, అఘోర, ఏమాత్రము బాధించే లక్షణము లేనటువంటిది. ఇది అపాపకాశిని, ఇది విశేషం. పాపమును ప్రకటించేటటువంటిది దేహములు వేరు, అవన్నీ మనం చూస్తున్నవి. అపాపకాశిని ఎటువంటి పాపాదుల యొక్క స్పర్శ లేనటువంటిది, పాపస్పర్శ లేనిది, అంటే అజ్ఞానం యొక్క స్పర్శ లేనిది. అజ్ఞానం అనేటువంటిది ఏమాత్రము లేదు, పూర్ణ జ్ఞానమయ స్వరూపము పరమేశ్వరుడు, అది చెప్పడం. అపాపకాశిని అంటే పూర్ణ జ్ఞానమయమైన స్వరూపము. కాశిని అనే మాట ఇక్కడ ఉంది చూడండి మీరు, కాశీ అనే మాట, కాశిని అనే మాట, కాశము అనే మాట, ప్రకాశము అనే మాట ఒకటే అర్థం, వెలుగుతో కూడినది అని అర్థం. అపాపకాశిని అంటే జ్ఞాన ప్రకాశముతో కూడినది, అంటే వెలిగి వెలిగించేది ఏదో అది ప్రకాశం. పరమేశ్వర స్వరూపం స్వయం ప్రకాశం, సర్వతో ప్రకాశం, సర్వ ప్రకాశకం,
అయినటువంటి లక్షణంతో కూడినది. అది తన తనంత తాను వెలుగుతోంది, ఎవడో వెలిగించక్కర్లేదు. అక్కడ జ్యోతి ఎలా ఉంది వెలుగుతోంది అంటే టార్చ్ లైట్ పెట్టి చూపిస్తామా జ్యోతిని? అలాగే పరమేశ్వరుడు విశ్వాన్నతిని వెలిగిస్తున్నాడు, కానీ ఆయన వెలిగించేది లేదు, ఆయన స్వయం ప్రకాశకుడు. అందుకే నతత్ర సూర్యోభాతి నచంద్ర తారకం అని ఉపనిషత్తు చెప్తున్న విషయం అదే. సూర్యచంద్రాదులకు కూడా అతీతమై వారందరికీ వెలుగిచ్చేటువంటిది అదే యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమమ్మ అని గీతలో పరమాత్మ చెప్పినటువంటి విశేషం అది. ఇలా ఉన్నటువంటి న శశాంకో నపావకహ అని వివరించారు కదా గీతలో, అలా ఉన్నటువంటి అపాపకాశిని కేవలము జ్ఞానమును మాత్రమే, అపాపము అంటే జ్ఞానము, ఆ జ్ఞానమును కాశిని ప్రకాశింపజేసేటువంటిది నీ శరీరం. శివ అనగానే ప్రసన్నత ఆనందం కనిపించింది. అది ఇక్కడికి వచ్చేటప్పటికీ అపాపకాశిని జ్ఞానము అంటే పరమేశ్వర స్వరూప లక్షణం ఏమిటి? జ్ఞానానంద విగ్రహము అది. ఆ జ్ఞానం ఎలాంటిది? ఇలా వచ్చి అలా పోయేది కాదు, ఎందుకంటే ఎప్పుడూ ఉన్నది. అందుకే ఆ జ్ఞానానికి లక్షణం సదానందం, సచ్చిదానంద విగ్రహుడు అని దీని యొక్క అర్థం. అందుకే అఘోర అపాపకాశిని శివాతనూహు, ఏది ఉన్నదో అది ఎంత దివ్యమై మంగళమై ఉన్నది అంటే, సరే ఈ శరీరం బాగుంది స్వామి, మరొకటి ఏదైనా గొప్ప శివంకరమైన శరీరం కనిపిస్తే బాగుంటుందేమో అనడానికి లేదుట. మళ్ళీ ఆ శరీరాన్ని వర్ణిస్తున్నాడు. అంటే భగవద్ రూప వర్ణన భక్తుడికి విసుగురాదు, ఎన్ని మార్లైనా అదే తలుచుకుంటూ ఉంటాడు. అందుకే తయా అన్నహ తనువా, ఆ తనువుతోనే స్వామి మమ్మల్ని అంతా ప్రకాశింపజేయవయ్యా అని అడుగుతున్నారు. చాలా గొప్ప విశేషమైన భావన ఇది. ఏ శరీరంతో జ్ఞానానందమయమైన విగ్రహంతో కనిపించేవో ఆ మంగళకరమైన తనువుతో మమ్మలను ప్రకాశింపజేయు. ప్రకాశం నీదే కాదు, మాకు ప్రకాశాన్ని అందజేయు. ఎలాగా? అభితః చాకసీహి, ఇది విశేషం. అభిచాకసీహి అనేది చాలా గొప్ప మాట ఇక్కడ ఈ వైదిక శబ్దంలో. అభితః అంటే అన్ని వైపులా అన్ని విధములా. చాకసీహి అన్నప్పుడు కూడా కాశ శబ్దం ఇక్కడ మీరు చూడవచ్చు. దానివల్ల సర్వత్రా కూడా మాకు ప్రకాశమును కలిగించు అంటే అర్థం ఏమిటి అంటే, మనం అంధీభూతమై ఉండిపోయాం, వెలుగును గుర్తించలేని లక్షణంలో ఉన్నాం, మనలో ఉన్న స్వయం ప్రకాశక శక్తిని గుర్తించలేకపోతున్నాం. ఇది సర్వత ప్రకాశమైనటువంటి గొప్ప వస్తువు ఒకటి ఉంది మన దగ్గర ఉన్నది, అది సర్వత్రా ప్రకాశించేటువంటి వస్తువు, దానిని నేను తెలుసుకోగలగాలి అనేటువంటి. ఎస్మిన్ విజ్ఞానే సర్వమిదం విజ్ఞాతం, ఏది తెలిస్తే అంతా తెలుస్తోందో అదే బ్రహ్మజ్ఞానం అని చెప్పారు కదా. ఆ అంతా తెలియడం అనేది అభిచాకసీహి అనే మాటతో చూపిస్తున్నాడు. సర్వత్రా అదే భాషించుట, ఏది భాషించుట, ఏది కనిపించిందో ఇక్కడ అపాపకాశినే నిర్మలమైన జ్ఞానానందమయమైన స్వరూపం అదే సర్వత్రా మాకు గోచరించుగాక. అంతేకాదు అందులోని వాళ్లమైన మేము కూడా తెలిసిపోతే మేము అలా ప్రకాశించే వాళ్ళమే కదా. అందుకే అభిచాకసీహి మమ్మలను అలా ప్రకాశింపయ్యు అంటే సర్వత్రా ప్రకాశము గలవారినిగా చెయ్యుము అని అంటున్నాడు. మనకి స్వయం ప్రకాశకత్వం ఉంది, సర్వత ప్రకాశకత్వ లక్షణం ఉంది, మనలో ఈశ్వరత్వం ఉంది, అది మనం గుర్తించకపోవడమే వెలుగు లేకపోవడం. దీని ముందు దీపం మీద పెట్టిన పెంకులాగా అజ్ఞానం అనే పెంకు ఒకటి పేరుకుపోయింది, అది కానీ పోయిందా? మనం కూడా సర్వత ప్రకాశకులం అయిపోయాం. సర్వత్రా వ్యాపించి ఉన్న పరమాత్మను ఎవడు తెలుసుకుంటున్నాడో వాడు అంతటా భాషించేవాడవుతున్నాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని ఉపనిషత్తు చెప్పిన విషయం ఇదే. అందుకే రుద్రం ఉపనిషత్తును ఎందుకన్నారో ఇప్పుడు అర్థమైంది కదా. దీనినే ఆత్మబుద్ధి ప్రకాశకం అని ఉపనిషత్తు మరొక తోట తెలియజేసింది, స్వాత్మ ప్రకాశమని. ఎప్పుడైతే పరమేశ్వరుడు తన జ్ఞానమయమైన ఆనందమయమైన విగ్రహంతో కనబడ్డాడో మనకున్నటువంటి అజ్ఞానావస్థలన్నీ దాటిపోయే. అందుకే ఆయుధాలు వర్ణించి ఆయన రూపం దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. అంటే ఆవరణలన్నీ అతిక్రమించి ఆవరణాతీతంగా నిరావరణ స్వరూపుడైన పరమేశ్వరుణ్ణి గ్రహించిన తర్వాత ఇంకా వీడికి మాత్రం ఆవరణలు ఏముంటాయి? అందుకు ఆ స్వరూపాన్ని మించిన శుభం లేదు గనక తయాన తనువ శంతమయా. ఇది ఒక అందమైన మాట అండి. ఈ మంత్రంలో రెండు అందమైన మాటలు, అభిచాకసీహి శంతనువ, అది శంతమయా. శం తమ ఇది కూడా సూపర్లేటివ్ డిగ్రీ. శం అంటే శాంతం సుఖం. ఆ శాంతి అనే మాటలో కూడా శం ఉంది కదా, శమనము. అన్నీ తొలగిన తర్వాత కలిగే ఒక మహదానంద శాంత స్థితి ఏదో అది శం. ఆ శాంతంలో ఇది పోయింది ఇంకా కొంచెం ఉంది అని ఏం మిగల్లేదు, పోవాల్సినవన్నీ పోయాయి. అప్పుడు లభించే నిర్మల అఖండ ఆనందమే శం.
దీనిని మించింది లేదు గనక శంతమయా అంటే పరమేశ్వరుడి స్వరూపం ఏమిటి? శంతమ స్వరూపం. అది విశేషం. పూర్ణ ఆనందం, పూర్ణ ప్రసన్నత, పూర్ణ శాంతమే పరమేశ్వరుడి యొక్క స్వభావ స్వరూపం. మరి మన్యవే లేదు. పూర్ణ ప్రశాంత స్థితిలో ఉన్న ఆ పరమేశ్వరుని యొక్క అఖండ సచ్చిదానంద ప్రశాంత శివ తనువు ఏదైతే ఉందో అదే నాకు సర్వత్రా కనబడుగాక. అది విశేషం. అన్ని చోట్ల కూడా నాకు ఆ ప్రసన్నమైన స్వరూపమే గోచరించాలి అనుకుంటే ఇంకా జగత్తులో అతనికి వేదన ఉంటుందా? ఆలోచించండి. ఇది గొప్ప దర్శనం, ఇది గొప్ప అనుభూతి. పరమేశ్వరుని యొక్క ప్రశాంత స్వరూపమే అన్ని చోట్ల గోచరించాలి అనేది ఈ మంత్రం యొక్క తాత్పర్యం. అంటే ఇందాక చెప్పినట్లు ప్రకృతిలో మనల్ని బాధించే వాటిలోనూ ఆనందింపజేసే వాటిలోనూ అన్నింటిలో కూడాను ఆ పరమాత్మ ప్రకాశం మనకు కనిపిస్తే సర్వం శాంతమయంగా ఉంటుంది. అందుకే మహాత్ములు మనం చూస్తున్న ప్రపంచాన్నే చూస్తారు, మనం చూస్తున్న జీవితాన్నే చూస్తున్నప్పటికీ వారి శాంతావస్థలో ఉండడానికి కారణం వారికి ప్రతి అణువునా కూడా శాంతమయా అయినటువంటి ఆ పరమేశ్వర స్వరూపమే గోచరిస్తుంది. వారికి సర్వత్రా కనిపించేది ఆ శాంతకరమైన పరమేశ్వర స్వరూపమే. అందుకే వారికి ప్రతి చోట శాంతే లభిస్తుంది. వారు దుఃఖాలకి వాటికి దిగుళ్ళకి లొంగట్లేదు. అందుకే కదా ప్రహ్లాదుడు అంత ఆనందంగా ఉన్నాడు, ఎంత కొడుతున్నా ఎంత తిడుతున్నా. ఎందుకంటే ఈ శంతమయా అయినటువంటి ఆయనే గోచరిస్తున్నాడు ఆయనకి అన్ని చోట్ల. అందుకే నిత్య ప్రశాంతులు, వాళ్ళ ప్రశాంతత ఎప్పుడూ చెదరదు. ఆ నిత్య ప్రశాంతత సర్వత ప్రశాంతత అనేటువంటిదే అభిజాకశిహి అనేటువంటి మాటలో ఉన్నటువంటి అర్థం. ఇది మనం బ్రహ్మ విద్య పరంగానో లేదా పరమేశ్వరుడు మనస్సుకు తగలగానే చాలు, ఆ శాంతమైన ఆ స్వరూపాన్ని చూడగానే సర్వము ఆనందమయంగా శాంతంగా మనకు లభిస్తుంది అనేటువంటి భక్తి భావనతోనూ గ్రహించవచ్చు. ఇలా కాకుండా లౌకికంగా చూస్తే మనం పడుతున్న బాధలు ఏ ప్రకృతి శక్తుల ద్వారా పడుతున్నామో అవి పరమేశ్వర స్వరూపాలను తెలిసి శరణ పెడితే వెంటనే ఆయన దాన్ని శాంతింపజేసి తనదైన శాంత లక్షణాన్ని ఆయన దాని నుంచి మనకి ప్రసరించి ఆనందింపజేస్తున్నాడని భౌతిక స్థాయి నిర్వచనం చెప్పు తృప్తిపడ్డా పడచ్చు. మొత్తానికి పరమేశ్వరుడు తన యొక్క ప్రశాంతమైనటువంటి స్వరూపంతో మనల్ని అనుగ్రహిస్తున్నాడు. అంటే ఈశ్వర స్వరూపం ఎటువంటిది? ప్రకాశక స్వరూపము, సుఖప్రదాయక స్వరూపము. అందుకే శివ అభిచాకశీహి ఈ మాటలన్నీ కూడా ఉన్నాయే అపాపకాశిని. ఇవి జ్ఞానదాయకము, ఆనందదాయకము, మంగళదాయకము అని చెప్పడానికే మూడు రకాల లక్షణాలు చెప్పాడు. అంటే ఈశ్వర స్వరూపాన్ని ఆశ్రయించడం వల్ల మనకు లభించేవి ఈ మూడు. ఉప్పు వస్తువుని ఆశ్రయిస్తే ఉప్పు లభిస్తుంది, తీపి వస్తువుని ఆశ్రయిస్తే తీపి వస్తువు లభిస్తుంది, జ్ఞానానంద శుభస్వరూపుని ఆశ్రయిస్తే జ్ఞానానంద శుభములే లభిస్తాయి. అందుకు ప్రయోజనం ఏంటి? అభిచాకశీహి, అంతటా ఆయనను దర్శించడమే ప్రయోజనం అని చెప్పి ఇక్కడ గొప్ప

గిరీశుడు గిరీశుడు అని. గిరియందున్నవాడు, కొండయందున్నవాడు అంటే అర్థం ఎత్తైన స్థానమునందున్నవాడు అని భావన. దేనికి ఎత్తు? మనకంటే ఎత్తైనవాడు, సర్వోన్నతుడు అని చెప్పడం గిరియందున్నవాడు అంటే అర్థం. వెంటనే కొండగుట్ట దాని మీద కూర్చున్నాడు అని అనుకున్నా పర్వాలేదు, తప్పేం లేదు. మరికొంచెం పైకి వెళ్ళగలిగితే ఉన్నతుడు అని అర్థం. ఆ ఉన్నతత్వాన్ని అందుకోవడానికి మన యొక్క జ్ఞాన భూమికలు కూడా ఉన్నత స్థితికి చేరగలిగితే ఆయన అందుకోగలం. ఉన్నతమైన భూమికి అందేవాడే పరమేశ్వరుడు. అందుకు సర్వోన్నత స్థానములో, సర్వాతీత స్థానములో ఉన్నటువంటి వాడు. మీరు అలాగే ఉన్నతంగా ఉన్నవాడు అందరిని అనుగ్రహించగలడు అనేది మనం లోకంలో ఆలోచించినా తెలిసిపోతుంది. ఇక్కడ నేను ఉపమానానికి చెప్పే విషయం నిజానికి ఉపమానం కాదు, అదే శివస్వరూపం. అది కూడా త్వరలోనే చెప్తాను. ఏమిటి ఉపమానం అంటే, మనందరికీ పైన ఉన్నతంగా ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? సూర్యభగవానుడు. ఆయన సర్వోన్నతంగా అక్కడుంటే ఆయన ప్రసరించుతున్న వెలుగు ఎలా ప్రసరిస్తుంది చూడండి. విశ్వమంతా పరచుకుని అందరినీ ఆనందింపజేస్తుంది ఆ ఉన్నతంగా గిరియందు ఉన్నటువంటి ఆయన యొక్క వెలుగు. విశ్వంలో అందరూ ఆనందిస్తున్నారు, ఇందరిని ఆనందింపజేయడానికి ఆయన ఉన్నతంగా ఉన్నాడు. అలాగే గిరీష్ అంతా, సర్వోన్నతుడివైన స్వామి నువ్వు మమ్మల్ని అందరినీ ఆనందింపజేస్తున్నాడు గనకే అభిచాకసీహి అని అనగలిగారు. అన్ని వైపులా నీ వెలుగును మాకు చూపించు, వెలిగే వాళ్ళని చెయ్యు అనడం కూడా మనం సూర్యభగవాన్ని భావిస్తున్నట్లే. ఓ సూర్యభగవానుడా, అన్నిటా నీ వెలుగులు ప్రసరింపజేసి మమ్మల్ని వెలిగే వాళ్ళని చెయ్యు. అంతే కదండి, సూర్యుడే అనుగ్రహించకపోతే మనం వెలిగే వాళ్ళం అవుతామా? అవతల వాళ్ళకి కనిపించవసలు. మనం వెలిగే వాళ్ళం కావాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళు వెలిగే వాళ్ళు కావాలి అంటే ఉన్నత భూమికలో ఉన్నటువంటి సూర్యభగవానుడు తన యొక్క అపాపకాశిని అఘోరా శివ అయిన కాంతుల్ని ప్రసరింపజేస్తూ కనిపిస్తేనే కదా మనం ఇలాగున్నాం. ఉదాహరణకు ఒక్క సూర్యుడి ద్వారా మనం తెలుసుకుంటున్నాం. మరి సూర్యులకు సూర్యుడైన పరమేశ్వరుడు సర్వోన్నతుడై విశ్వానికి అంతటికి వెలుగును అందిస్తున్నటువంటి వాడు. ఇది ఇక్కడ భావన. అలాగా ఉన్నత భూమికల యందు ఉన్న ఆ పరమేశ్వరుడు మనల్ని అనుగ్రహించుగా. కానీ ఈ ఒక్క పరమేశ్వరుడు ఎవడికి వాడికి అన్నట్లు కనబడతాడు చూడండి. ఇది విశేషం. ఇది ఎవడు ఆశ్రయిస్తే వాళ్ళవాడన్నట్లే కనబడతాడు. అంతే కదండి, ఒక సూర్యుడు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుకోలిక అని పోతన భాగవతకారుడు అంత చక్కగా చెప్పాడు. ఒకే సూర్యుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపించినట్లుగా ఆ పరమేశ్వరుడికి అదే లక్షణం. అందుకు ఆశ్రయించిన వారిని అనుగ్రహించే స్వరూపంతో సర్వత్రా తన అనుగ్రహాన్నే వాడికి చూపించగలుగుతున్నాడు ఆయన. అది విశేషం. అలాంటి గిరిశంత అనే మాటలు గిరియందు ఉన్నవాడా అనే అర్థాన్ని ఇక్కడ తీసుకున్నాం. అటు తర్వాతి మంత్రంలో యామిషం గిరిశంత హస్తే విభర్ష్యస్తవే శివాం గిరిత్ర తాం కురు మా హింసే పురుషం జగత్. ఇది అటు తర్వాత చెప్పినటువంటి మంత్రం. స్వామి, నీ యొక్క ఆ ఇషువు, ఇక్కడ కూడా స్వామి యొక్క బాణాన్ని స్తోత్రం చేస్తూ, ఇది దేనికోసం ధరించి ఉన్నామంటే పాపులపై ప్రయోగించడానికి ధరించినటువంటి ఆ ఇషువు ఏదైతే ఉందో అది శివాం కురు, దాన్ని శుభంగా మార్చు. శుభంగా మార్చి ఏం చేస్తావంటే పురుషం జగత్ ఈ రెండింటినీ కాపాడు అన్నాడు. పురుషుణ్ణి జగత్తుని కూడా కాపాడు, శుభంకరంగా మలచు. ఎందుకు ఇలా అడుగుతున్నారు అంటే, వేదము భౌతికమైన కోరికలన్నీ కోరింది, కోరకపోలేదు. నేను బాగుండాలి, మా వాళ్ళు బాగుండాలి అని మనకి పనికిమాలిన వేదాంతం ఒకటి మధ్యలో ప్రవేశించి కోరుకోవడం అనే తప్పనుకునే సిద్ధాంతానికి వచ్చాం. కానీ వేదం చక్కగా కోరుకుని తప్పేం లేదు. ఇచ్చేవాడెవడో తెలిసాక ఆయన్ని కాకపోతే ఎవడు నేను కోరుకుంటాం, ఇచ్చేవాడు ఆయనే అని తెలిసి కోరుకోవచ్చు. అందుకే వేదంలో ఈ మంత్రాలకి నేరుగా ఉన్న అర్థాన్ని తీసుకుంటే పర్వాలేదు, దానికి ఏదో దూరానికి పోయి వేదాంతపరమైన అర్థం చెప్పాలని ప్రయత్నం చేయక్కర్లే. ఇక్కడ ఉన్నది ఇక్కడే తీసుకుందాం. వేదాంతము వేదమే చెప్పింది, మళ్ళీ ఈ విషయము వేదమే చెప్తుంది, రెండు తీసుకుందాం. మరి ఇది ఈ మంత్రాన్ని ప్రయోగించి భౌతికమైన ప్రయోజనం పొందుతున్నప్పుడు దీనికి భౌతిక అర్థం లేదని ఎలా చెప్పగలం? భౌతిక అర్థం తప్పకుండా ఉంది. ఎంత కాదనియండి, ఉపనిషత్తు ఎంత చదవనియండి, మనకు ఏదో కబురు వచ్చింది, ఇంట్లో ఏదో బాధ కలిగింది ఎవరికో అని బాధపడకుండా ఉంటామా? బాధ కలిగిందే. మరి బాధ కలిగినప్పుడు బాధ పోగొట్టిన పరమేశ్వరుని అడగడంలో తప్పేంటండి? అడగచ్చు. అందుకే స్వామి, ఏ ఇషువు ఉన్నదో బాధిస్తున్నది ఆ ఇషువు శివముగా మారి పురుషం జగత్, పురుషులని ఈ పురుషుణ్ణి జగత్తుని కూడా మా హింసీహి హింసించకుండుగాక అని అంటున్నారు ఇక్కడ. ఆ హింసించేటువంటి బాణములు పురుషుణ్ణి జగత్తుని హింసించవద్దు అని.
ప్రతి మనిషికి ఉన్నటువంటి రిలేషన్.

ఎఫిషియన్సీ రెండే, పురుషం జగత్. పురుషం అంటే అర్థం మనలాంటి తోటి మానవులని పురుష అని అంటారు. జగత్ అంటే మనకు నిత్య జీవితంలో సహకరించడానికి మనం సమకూర్చుకున్నవన్నీ జగత్. అది విశేషం. అంటే మన గృహ ఆరామ క్షేత్ర గో మహిష్యాదులు అని వైదిక అర్థం. ఇక్కడ జగత్ అంటే, జగత్ అంటే కదులుతున్నవి అని అర్థం. పురుషుడు అంటే నీలాంటి వాడే మరొకడు. ఇక్కడ మగవాడు ఆడదే అని అర్థం తీయద్దు. మనతో సంబంధం ఉన్నటువంటి కళత్రము, పుత్ర మిత్ర కళత్ర ఇత్యాది బంధనములన్నీ కూడా పురుషం అనే శబ్దంతో చెప్తున్నారు. జగత్ అనేటువంటి శబ్దము మనకి నిత్య జీవితానికి పనికి వచ్చే గృహ క్షేత్ర ఆరామాదులన్నీ కూడా ఇవి గమనించినప్పుడు ఇవన్నీ క్షేమంగా ఉండాలని, విహింసింపబడకూడదని కోరుకోవాలి. అంతేగాని ఇవన్నీ కూడా బంధనహేతువులండి, ఇవేవి అక్కరలేదు అని అంటాడు. ఎప్పుడు? వాళ్ళ ఆవిడ పెట్టిన వంట తిని. వాళ్ళ ఇంట్లో వాళ్ళు భోజనం పెడుతూ ఉంటే ఆ ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చుని ఈ గృహేషణ, దారేషణ, ధనేషణ, పుత్రేషణ ఇవేన్నీ వృధా అండి అంటాడు. ఇవన్నీ సమకూరేక. ఆ మాట్లాడుతున్నప్పుడు టీ తేవడంలో ఆలస్యమైతే అప్పుడు చూపిస్తాడు వాడు. అందుకు ఇవ ఈ వేదాంతములన్నీ కూడాను మనం ఇప్పుడు ఆత్మవంచనలకు వాడుతున్నాం. లక్ష్యం అదే నేను కాదనడం లేదు, కానీ వీటిని నిర్లక్ష్యం చేయవలసిన విషయాలు ఇవి కావు. ఇవి పరమేశ్వరుని యొక్క కృప వల్ల లభించేవే. ఒక గృహం అంటే సామాన్యమైన విషయం కాదండి. ఒక గృహం అంటే యజ్ఞ సదనం. ఆ యజ్ఞ సదనంగా నీ గృహంలో నువ్వు ఒక ధర్మ కార్యక్రమం చేయడం వల్ల ఈ నువ్వు రుణ విమోచనం పొంది తర్వాత జ్ఞానానికి హేతువైనటువంటి పరిస్థితికి వెళ్ళగలుగుతున్నావు. కనుక అవన్నీ క్షేమంగా ఉండాలి. నువ్వు ఎవరి వల్ల బ్రతుకుతున్నావో, నీ వల్ల ఎవరు బ్రతుకుతున్నారో వారందరి క్షేమం కోరుకోవలసిన బాధ్యత నీది. అందుకే రుద్రం అందరి క్షేమాన్ని కోరుకుంటుంది. పురుషం జగత్ అంటే నేను చూస్తున్న ప్రపంచం, నేను అనుభవిస్తున్న ప్రపంచం, నేను వింటున్న ప్రపంచం, నా సమస్త ఇంద్రియాల్లోకి ఏది అనుభవానికి వస్తుందో ఈ జగత్ అంతా క్షేమంగా ఉండాలని కోరుకునే వాడు కన్నా ఇంకెవడు కావాలండి జగత్తుకి? నేను చూస్తున్న దేశం బాగుండాలి అంటే చాలు, యొక్క మంత్రం చెప్తే చాలు, ఉదయం పేపర్లో బ్యాడ్ న్యూస్ రాదు. భద్రం కన్నే శృణుయామ దేవా, శుభమే వింటాను శుభమే చూస్తానంటే టీవీ ఆన్ చేసిన బ్యాడ్ న్యూస్ వినిపించదు. అంటే రుద్రం చక్కగా పారాయణ చేసే వాళ్ళు ఎక్కువైతే దేశం అంతా క్షేమం ఉంటుందన్నమాట. అందుకు నీ బాణములు గృహక్షేత్ర ఆరామ ఈ పుత్ర మిత్ర ఇత్యాదుల వేటిని కూడా బాధించకుండుగాక అని చెప్పారు. విష్ణు పురాణంలో కూడా మనకి మహాలక్ష్మీదేవిని స్తోత్రం చేస్తూ ఇంద్రుడు ఒక మాట అంటాడు, అమ్మా మమ్మల్ని విడిచిపెట్టకు. మాత్యజే తమ్మ విడిచిపెట్టరాదు. దేనిని? నన్ను, మమ శరీరం. గేహంచ దేహంచ, నా దేహాన్ని నా గేహాన్ని మా కళత్రం అంటే నా యొక్క కళత్రమును విడువకు, నా పుత్రులను విడువకు, నా యొక్క స్నేహితులను విడువకు, నా ఉద్యానవనాలను విడువకు, నా ఇంటిని విడువకు. ఇవన్నీ నిజంగా అమ్మవారి గారిని విడిచిపెడితే అన్ని నిరుత్సాహంగా, ఇవన్నీ కూడా అలక్ష్మీ కళలు. ఒకటి నిరుత్సాహంగా అనిపించడం, ఉల్లాసం లేకపోవడం, వాటిని మనం వేదాంతం అనుకుంటుంటాం. నిరాశ నిస్పృహ ఇవి వేదాంతాలు కావండి. రమణ మహర్షి గారు చెప్పిన వేదాంతం వేరు, మనం అనుకునే వేదాంతం వేరు. ఆ మహాత్ముడు నిత్యానంద స్థితిలో ఉండి ఆయన చెప్పాడంటే అర్థం ఉంది. కానీ ఇక్కడ మనం పట్టుబట్లు కట్టుకుని ఏడిస్తే ఆ వేదాంతాలకు ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా చెప్పండి? అందుకు సరిగ్గా అర్థం చేసుకోవాలి వేదాంతాన్ని. గృహారామ క్షేత్రాదులన్నీ కూడా ఈశ్వర అనుగ్రహం వల్లనే లభిస్తాయి. వాటిని నిరసించేమంటే ఈశ్వర ప్రసాదాన్ని నిరసించిన దోషం కూడా మనకు వస్తుంది. అది ఈశ్వర ప్రసాదం అన్న స్పృహ నీకుండాలి. మళ్ళీ నీ పాపం వల్ల అవి దెబ్బతినకుండా ఆ ప్రసన్నతాభావాలు నిలవాలి. ఆయన ప్రసన్నతే ప్రసాదం. ప్రసన్నతాభావాల నిలవాలి గనకనే స్వామి పురుషం జగత్ అని ఇక్కడ చెప్పబడింది. ఇది మనం గమనించితే మరొక విశేషం కూడా ఉన్నది. పురుషం అంటే జీవుడు, జగత్ అంటే ఈ జీవుడు దేని ఎందున్నాడో ఆ జగత్తు. ఎవడి శరీరం వాడికి జగత్తు, మిగిలిన జగత్తు విడిచిపెట్టేయండి. జగత్ అంటే కదులుతున్నది, కదిలించబడేది కూడా, గమనశీలమైనటువంటిది జగము అని. ఎవడి శరీరమే వాడికి జగం, ఎవడి బ్రతుకే వాడికి విశ్వం అని వేదం యొక్క నిర్వచనం. అలాగ మన శరీరము, ఇందులో ఉన్న జీవుడు, ఈ రెండు కూడా హింసింపబడకుండుగాక అని ఎందుకు అడుగుతున్నారు అంటే, ఈ శరీరం అంటూ ఒకటి ఉంటేనే స్వామి నిన్ను చక్కగా సేవించుకోవడం అనేది జరుగుతుంది. అందుకే భాగవతులైనటువంటి వారు ఈ శరీరాన్ని నిరసించరు. ఏ శరీరాన్ని నిరసిస్తారు? ఏ శరీరం ఈశ్వరార్చనకు వినియోగింపబడదో దాన్ని నిరసిస్తున్నారు. కంజాక్షునకు గాని కాయంబు కాయమే కమల పవన గుంభిత ధర్మభర్తృగాక అన్నాడు ఆయన. అంతేగాని దేహాన్ని నిరసించలేదే.
మరి ఈ చెయ్యి చాలా గొప్పది ఎప్పుడు? కమలాక్షు నర్చించు కరములు కరములు, అందుకే ఆయన దేహాన్ని నిరసించలేదే. ఇవి మాహింసీహి, అవి హింసపడకూడదు అని అడుగుతున్నాడు. హింసపడకూడదు అంటే ఎప్పుడు హింసపడకుండా ఉంటాయి? ఇవి భగవత్ సేవకు వినియోగింపబడినప్పుడే హింస లేకుండా ఉంటాయి. ఇవి ప్రపంచం వైపు తిరిగినప్పుడే హింస పడతాయి. అందుకు చెప్పడం అన్నమాట, హింసింపకు అంటే వీటిని జ్ఞానానంద సాధనలకై వినియోగింపబడే విధంగా వీటిని మలచు. అంతేగాని ఆ ప్రయోజనం సిద్ధించకుండా ఈ దేహం నశించకూడదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఒక్కొక్కసారి ఆవేశంలో పోతే బాగుండు, ఎందుకంటే దుఃఖాలు అనుభవిస్తున్నామని. దుఃఖాలు అనుభవిస్తే ఇంకా బ్రతకాలని కోరుకోవాలి, గుర్తుపెట్టుకో. ఎందుకంటే మధ్యలో పోతే మళ్ళీ ఆ దుఃఖం అనుభవించడానికి ఇంకే ఉపాధి వస్తుంది, అది తెలియదు మనకి. అందుకు ఆ దుఃఖాన్ని అనుభవించుతున్న పాపం ఒకటి చేసినందువల్ల కదా అవస్థలు పడుతున్నాం. రోజుకింతటితో స్వస్తి. సర్వం శివార్పణమస్తు. నమః శివాయ సాంబాయ శాంతాయ.

గ్రామవాసులు అరణ్యవాసులు చాలా వేదన పడుతుంటారు, కానీ అక్కడ నగరవాసి అయినటువంటి ఆ చక్రవర్తి అందరినీ ఆదుకుంటూ ఉన్నాడు. నువ్వు వెళ్ళి ఈ కవిత్వం వినిపించు. ఆయన మంచి కవిత్వం వింటే 1000 మాడలిస్తాట. అది ఇచ్చిన వెంటనే ఆ వచ్చిన ధనంతో నువ్వు అన్ని సంపదలు తీసుకుని వచ్చి ఈ కరవు బాధ కాస్త గట్టెక్కవచ్చు అని మంచి పద్యాన్ని ఇచ్చట. ఇది చదివిన మెచ్చి 1000 మాడల ముడిపిచ్చు వెచ్చంబున కొదవు. నీవు నివ్వగ నవ్వక బ్రతుకం గలవాడవు. అంతట కరవుందీరు జగంబున కుటహర్షంబుగ వర్షంబు కురియగలదు. కొంతకాలానికి ఎలాగూ వర్షం వస్తుంది, ఆ కొద్ది కాలం గడిచిపోతుందిలే. అంటే అనివార్యమైన కాలంలో కొంత కరవు ఇలాంటివి వచ్చినప్పుడు భరించక తప్పదు. మళ్ళీ కాలం గ్రహగతులు మారగానే మళ్ళీ యథాప్రకారం సర్దుకుంటుంది. అప్పటి వరకు నీకు అది ఆధారమవుతుంది. వెళ్ళమని ఒక చక్కని పద్యం రాసి ఇచ్చేట. ఎవరు? అక్షరాలన్నిటికీ ఆది అయినటువంటి ఓంకార స్వరూపుడైన శివుడు పద్యం రాసి ఇచ్చాడు. చూశారా? తత్పాదాంబుజ నూపురోద్భవ రవః శబ్దార్థ వాక్యాత్మకం అని చెప్పారు. సకల విద్యలు ఆ స్వామి నుండి వచ్చినటువంటివి. ఈశాన సర్వ విద్యానాం కదా, అటువంటి సర్వ విద్యాధిపతి అయిన పరమేశ్వరుడు కవిత్వం రాసిచ్చట. ఈ కవిత్వం పట్టుకుని ఆయన బయలుదేరి వెళ్ళాడు. 1000 మాటలు వస్తాయి కదా అని కవి వచ్చాడు అనగానే గొప్ప గౌరవం ఆ రోజుల్లో ఉండేదనమాట. దానితో రాజుగారు లోపలికి పిలిపించారు. ఇటువైపు శంఖఫలకం మీద కూర్చుని ఉన్నారు 12 మహాకవులు. ఈయన వచ్చాడు. సరే ఏంటంటే కవిత్వం రాసుకొచ్చానన్నాడు ఈయన. సరే వినిపించమన్నాడు. శివుడిచ్చిన కవిత్వం కనుక చాలా ధీరంగా చెప్పాట ఆయన కవిత్వాన్ని. ఆ కవిత్వం విన్న వెంటనే అందులోంచి నవ్వుతూ లేచాట ఒక కవి. అతడు ఆ కవి మండలానికి ఆస్థాన కవి వంటి వాడు. అతడి పేరు నత్కీరుడు అని. ఆయన లేచాడు వెంటనే. లేచి అందులో ఒక మాట ఉందిట, అదేమిటంటే సింధుర రాజగమనా ధమ్మిల్ల బంధంబు సహజ గంధంబు అని ఉన్నది. అంటే ఒక స్త్రీని వర్ణిస్తున్నాడు అందులో. ఆ స్త్రీ వర్ణంలో ఆమె యొక్క కురులు సహజ గంధము అన్నాడు. కురులు అంటే కేశములు. ఆ కేశములు సహజ సువాసనతో ప్రకాశిస్తున్నాయని ఒక వర్ణన ఉంది అందులో. ఈ వర్ణన విని అందరూ తలూపారు. కానీ నత్కీరుడనే కవి మహాపండితుడు, పైగా పాండిత్యపు అహంకారం బాగా ఉన్నటువంటి వాడు. పండితులు రెండు రకాలు. ఎక్కడ గుణం కనబడుతుందా అని వెతికి ఆనందించేవాళ్ళు కొందరు, ఎంత గుణవంతమైన కవిత్వం వినిపించినా ఎక్కడ లోపం ఉంటుందా వెతికి వెక్కిరిద్దామని తొందరపడేవాళ్ళు కొందరు. ఈ నత్కీరుడు అటువంటి వాడు. నత్కీరుడు ఉండగా దక్షిణాపథంలో కవులందరికీ గుండె దిగులు పట్టుకుందిట. ఎందుకంటే ఎవడు వెళ్ళినా వాడిని అవమానించి పంపడం అతని యొక్క పని. ఎందుకంటే పాండిత్యపహంకారం అటువంటిది. ఈయన ఈ కవిత్వం వినిపించిన వెంటనే లేచి నవ్వాడు. నవ్వగానే ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాడు పాండ్యరాజు. ఇది ఒక పనికిమాలిన కవిత్వం అన్నట్ట. ఏమిటి పనికిమాలిన కవిత్వం అంటే, లోకం నవ్వుకోదా చెప్పు. ఏమంటున్నాడు అతను? పూను కొని సహజగంధము వేనలకిన్ గలదటన్న వేయు తెరగులన్. ఎన్ని విధాలు వర్ణించినా కేశాలకి ఎక్కడైనా సహజగంధం ఉంటుందా అన్నాడు. గంధం అంటే వాసన. కేశాలు సహజంగా వాసన వేస్తున్నాయి, సువాసన జల్లు వెదజల్లుతున్నాయంటే కేశాలకి ఎక్కడైనా సహజ సువాసన ఉండదు. దానికి స్నానాదులు చేసి కురులారబెట్టి సాంబ్రాణి మొదలైన ధూపాలు వేస్తే కాసేపు ఉంటుంది. లేక ఏదైనా పరిమళాలు వెదజల్లేటటువంటి వాటితో, ఇప్పుడు వస్తున్న అనేక రకాలు, అవి చేసినా సరే సుగంధం ఉంటుంది. కానీ సహజ సుగంధం ఎక్కడుంటుందయ్యా? ఇది కవితా సమయానికి తప్పు అన్నాడు. కవితా సమయాలు కొన్ని ఉంటే సందర్భం చూసుకోవాలి. తప్పిది చెప్పరాదు కవితా సమయంబున కొప్పు కాదు, నీ విప్పగిదిన్ రచింపదగునే అన విప్రుడు చిన్నబోయి. ఏదో శివుడిచ్చిన కవిత్వం కనుక తిరుగులేదు అనుకుని వచ్చేసాడు, కానీ దీనికి సమాధానం చెప్పే శక్తి మనవాడి దగ్గర ఎక్కడుంది? ఆయన ఇచ్చాడు కవిత్వం, ఈయన తెచ్చుకున్నాడు చదివేశాడు. సమాధానం చెప్పే పాండిత్యం ఉంటేనా? వెంటనే అన్నట్ట, నాకు పరమేశ్వరుండు వసుధాదిపుపై రచయించి ఇచ్చినాడు ఒప్పును తప్పు నేనెరుగ ఉత్తములారా అటంచు క్రమ్మరన్. నాకు ఒప్పులు తెలియదు తప్పు తెలియదు, ఏదో ఆకలి బాధ ఓర్వలేక స్వామితో, స్వామి నీకు నివేదన చేయడానికి ఏమీ లేదని అంటే కవిత్వం రాసిచ్చాడు, అది పట్టుకొచ్చి చదివాను, ఒప్పు తప్పు నాకు తెలియదు, నన్ను క్షమించండి అని వెళ్ళిపోయట. వెళ్ళడం వెళ్ళడం ఒకవైపు అవమానం, నిండు సభలో అవమానం జరిగింది. ఆ వేదన తట్టుకోలేక తిన్నగా శివుడి దగ్గరికి వెళ్ళి తలుపులు తెరిచి, ఎంత పని చేసేవయ్యా, దీనికన్నా కరువు బాధే బాగుంది నాకన్నాడు. ఎందుకంటే నిన్ను నమ్మిపోయి నిండిన సభ సిగ్గు చెడితి. అక్కడికి వెళ్ళి సిగ్గంతా చెడిపోయింది నాకు అని పార్వతీ శుభంక కనుంగొని అతని పద్యం అతనికి అప్పగించే, ఆయన పద్యానికి ఇచ్చేసట. అయినా
నువ్వు కవిత్వం రాసేవంటే ఏ తప్పు లేదు అనుకున్నాను. ఎందుకంటే సర్వజ్ఞత్వము బహుముఖ నిర్వాహక శక్తి గణము నీకు కలుగగా శర్వ, నిన్ను నమ్మి పౌరుష గర్వము పోనాడుకుంటి కటకట సభలో. నువ్వు సర్వజ్ఞుడివని అనేక విధములైనటువంటి ప్రతిభ నీకుందని తెలుసుకుని నేను సభకు పోతే నాకున్న పౌరుషం కాస్త పోయిందే, నాకున్న ఈ పురుషకారం కాస్త నశించిపోయింది. అయినప్పటికీ నాకు ఒక పాఠం తెలిసి వచ్చిందిలే, తనకు తెలిసిన విద్య తాను చెప్పడం మంచిది, కానీ ఎవడు విద్య మీదో ఆధారపడి చలామణైపోదామనుకుంటే అది ఎంత అప్రతిష్టో నాకు తెలిసి వచ్చింది. తానెరిగిన విద్య రూపాస్థానములో నెరప కీర్తి సమకూరుంగాని కాక ఏ నరునకు పరవిద్యాధీనత భూపాల సభల తేజము గలదే. పరవిద్యలు ఎందు ఆధారపడ్డం వల్ల భూపాల సభల్లో తేజస్సు ఉంటుందా చెప్పు. నీ మాట నమ్మిపోయిన నా మోసము చెప్పలేలా, నత్కీరుని చేనే మాట పడ్డ దుఃఖము క్షమవ్యధ కొలది కాదు సద్భక్తినిధి. నేను నత్కీరుడు అన్న మాటలకి పడ్డ వేదన కరువు బాధ కన్నా ఎక్కువగా ఉంది. అయినా నిన్ననడం ఎందుకు, నత్కీరుని అనడం ఎందుకు, నా దురదృష్టం అలా ఉందన్నట్ట. నా భాగ్యం విటిలుండగా తుది నిన్ను నత్కీరునిందూరగా ఏ భావ్యంబు ఇక చాలు ఈ కరవు చేయి ఇట్లయితే ఎందైనా గాని భైక్షంబున కుక్షి బ్రోచుకుని దీనిని తీర్చినే వత్తు దేవా భద్రంబగు నీకు నన్ననుపవే. సరేలే నిన్ననేం ప్రయోజనం ఉంది, నా దౌర్భాగ్యం అలా ఉంది, నన్ను పంపిస్తావా, ఎక్కడో తిరిగి తిరిగి కడుపు నింపుకుని కరువు తీరిన తర్వాత మళ్ళీ నీ దగ్గరకు వచ్చి సేవ చేసుకుంటాను, అనుమతిస్తావా అనగానే మళ్ళీ శివుడు వచ్చేట. ఎవడయ్యా నిన్న అలా అన్నది, కటకట అన్నత్కీరుండట కవిత తప్పుపట్టెనట అటు పదమా ఎటువలనో తెలిసేదేమో. తప్పుపట్టాడా నత్కీరుడా, ఎక్కడ తప్పుపట్టాడో చూద్దాం పద, నేను వస్తానన్నట్టు. వెంటనే నిటలాక్షుడు వచ్చి ఆయన ఈయనతో పాటు వచ్చాడు. ఆ రావడం ఎలా వచ్చాడు, మంచి కవిగారి వేషం వేసుకొచ్చాడు ఈయనతో పాటు. ఆ రావడం సభలోకి వస్తేనే ఆ వస్తువు ఉన్నటువంటి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూసి ఆయన శివుడికి తెలియకపోయినా సాంభవ తేజం దాక్కోదు కదా, అది వెళ్ళి విరుస్తోంది, అది చూసి అందరూ అప్రతిభులై చూస్తున్నారు. ఈ బ్రాహ్మణుడు భుజం మీద చేయి వేసుకొచ్చి, ఏమిటి నేను కవిత్వం రాసి ఈయన చేత పంపిస్తే దానిలో తప్పుపట్టేట, ఎవడా నత్కీరుడు అన్నాడు. ఈ రాజన్యుని మీద నేను సాహిత్య స్ఫురన్మాధురి చారుప్రౌఢిమ చెప్పి పంప విని మాత్సర్యంబు వాటించి, ఎవడో అసూయతో నత్కీరుండు ఊరకి తప్పు పట్టినట, ఏది లక్షణంబో అలంకారమో పదబంధమో రసమో చక్కంజెపుడి తప్పినను. చెప్పండి ఎందులో ఎందులో తప్పొచ్చింది, లక్షణంలో తప్పొచ్చిందా, అలంకారంలో తప్పొచ్చిందా, పదబంధంలో తప్పొచ్చిందా, రసం చెడిందా, ఎక్కడొచ్చింది తప్పు. వెంటనే నత్కీరుడు లేచెట్ట, నత్కీరుడు మునపటి వలె తప్పటన్నా, అది తప్పేనయ్యా, లేకపోతే కేశపాశాలకి సహజ గంధం ఉంటుందా అంటే ఆలోచించాడు, ఎందుకుండదయ్యా, గిరితనయా ఘనకచ భారంబు సహజ గంధంబు. నాకు తెలిసిన ఆడామె ఒక్కరు, ఆమె కురులు ఎప్పుడు సహజ గంధములే అన్నాడు. ఎవరామె, గిరితనయా తల్లి జగదంబిక, ఆ అమ్మ చంపకాశోక పున్నాక సౌగంధికల సత్కచ అన్నారు. ఆ తల్లి యొక్క కురులలో ఎల్లవేళలా చంపకము అశోకము సౌగంధికము మొదలైన దివ్య కుసుమాలు ఉంటాయట. ఎందుకుంటాయి అంటే అమ్మవారు కురులకు సువాసనలు ఇవ్వడానికి కాదు, అమ్మవారు కురుల సువాసన అవి పొందుదామని ఉంటాయట అక్కడ. అటువంటివి అమ్మవారి యొక్క కురులు, అంత దివ్య పరిమళం సహజగంధంగా ఉంటుంది, కనుక నేను రచించాను అన్నాడు ఆయన. పాప ఆయనకు తెలిసిన ఆవిడ ఆవిడే కదా, కనుక అందుకే అదే రాశాడు, పరిచయం ఉన్న వస్తువే రాస్తాడు ఏ కవి అయినా. అది రాస్తే బాగుందయ్యా, అమ్మవారుకుంది ఇంకెవడో దేవుడికుంది అని అవన్నీ తీసుకొచ్చి కవిత్వంలో పెడతావా నువ్వు, అవన్నీ ఊహలు కల్పనలు వాటిలోనే ఉంచాలి, అవి తీసుకొచ్చి వాస్తవ కవిత్వంలో పెడతావా. అగజకునైనంతగు ఇలా మగువులకం తగదు మాను మత్సరమింకన్ గగన ప్రసూన వాదము జగతిం ప్రత్యక్షమునకు సరి అనదగునే. వీని వాదించాడు గగన కుసుమం అంటాం, ఆకాశంలో కుసుమ అది ఉండనే ఉండదు, అది ఇలలో ఉంది అనడం ఎంత తప్పు. అలాగే అగజకుంటుంది అనేది గగన కుసుమం లాంటిది, ఆ మాట తీసుకొచ్చి కవిత్వంలో పెడితే సరిపోతుందా అని అన్నట్ట. నిజంగా లాజిక్ ఉంది ఇందులో, హేతు ఉంది, కావ్యపరమైనటువంటి లక్షణం ఉంది, ఎన్ని ఉన్నాయి, కానీ ఎన్ని ఉన్నప్పటికీ ఉండకూడనిది మాత్సర్యం, అది కూడా ఉంది పక్కన. దానితో అంటున్నాడు శివుణ్ణి, లూలామాలపు మాటలు చాలు అనిన అలిగి, నేనెవన్నో తెలియకలా అంటున్నాడు, నేనెవన్నో చూపించాలని ఒక్కసారి నత్కీరుడికి మాత్రమే కనిపించేలాగా పాలనేత్రాన్ని చూపించట. పాలనేత్రం నిజంబగు రూపంబు ఆలోన తెలుపవలెనని నీలగ్రీవండు నిటల నేత్రము చూపాను. వెంటనే నీటల నేత్రం చూసిన వెంటనే
శంకరా అని కాళ్ళ మీద పడిపోవాలి. కానీ కవిత్వ అహంకారం ఎటువంటిదంటే ఎదురుగా శివుడు వచ్చినా గమనించనివ్వలేదు. దానితో అన్నట్ట, తల చుట్టువార కన్నులు కలిగినను పద్యంబు తప్పు. నుదుటి మీద ఎందుకయ్యా, నీ తల చుట్టూ కన్నులు పెట్టుకుని పద్యం తప్పే అన్నట్టు. కాదనవసమే వలదిచ్చట నీ మాయా వెలసనములు పనికిరావు విడువుము. ఈ మాయలు మంత్రాలు నా దగ్గర పనికిరావు, కవిత్వం తప్పే అన్నట్టు. వెంటనే శపించన్ ప్రతిభాషల కుపితుండే రుద్రుడితని, కుష్ఠవ్యాధిని తప్పింపుమని చూవానికి. నాతో వాదన చేస్తావా, నువ్వు కుష్ఠవ్యాధితో తప్పిస్తావని శివుడు చెప్పించట. అప్పుడు వెంటనే వణికిపోయాడు గజగజ, వణికిపోయి స్వామి ద్రోహము చేసి తిని, ద్రోహం చేశానయ్యా స్వామి, తెలుపవే శాపాంతము ఉజ్జత్కృపాధమా నాకు. స్వామి ద్రోహం చేశానయ్యా, శాపం పోయే మార్గం చెప్పవయ్యా, నువ్వు దయామయుడివి కనుక వెంటనే క్షమించి శాపం పోయే మార్గం చెప్పించు అనుచు పాదాబ్జంబుల మీద పడ్డా. పాదాల మీద పడిన వెంటనే దయాళువైన ఆ భక్తరక్షా మందారుడు శాంతి పొంది అనియన్. కైలాస శైలంబు కంటే మానుం పదం. నువ్వు కైలాస శైలాన్ని చూస్తే, కైలాస పర్వతాన్ని కానీ దర్శనం చేస్తే ఈ శాపం పోతుంది అని చెప్పి అంతర్ధానమైపోయాడు శివుడు. అప్పుడు కూర్చుని ఆలోచిస్తున్నాడు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం చాలా ఉంది. కవిత్వం, పాండిత్యం, ప్రతిభ, ఏదో ఒక విద్య అనుకుంటుంది. సంగీతం అనండి, సాహిత్యం అనండి, కళ అనండి, ప్రతివాడు కొందరు కళాపరంగా ఒక ప్రతిభ ఉంటే మరొకరికి మరొక పరంగా ప్రతిభ ఉంటుంది. ఎవరి ప్రతిభ వారిది, భగవంతుడు వారు బ్రతకడానికి కావలసిన ప్రతిభ ప్రతివాడికి ఇస్తాడు, దానితో వాడు బ్రతుకుతాడు. ఇందులో ఎక్కువ తక్కువ రాణింపులు అనేది వాడి యొక్క యోగం మీద బట్టి ఉంటుంది. ఆ యోగం బట్టి ఇచ్చేవాడెవడు, పరమేశ్వరుడే ఇస్తాడు. ఒక అక్షరశక్తి కానీ, నాదశక్తి కానీ, ఇవన్నీ ఎవరివి, ఆయనవి, ఆయన నుంచి వచ్చినవి. అలాగే ఆయన ఇచ్చిన విద్యలు. ఈ విద్యలు వచ్చినప్పుడు వినయంతో స్వీకరించాలి, ఎదురువారిని గౌరవించడం నేర్చుకోవాలి. అంతేగాని తనది అనే మమైకం చెందిపోయి అహంకారం, పాండిత్యాభిమానం పెంచుకుంటే అది వాణ్ణే పతనం చేస్తుంది. ఇది మనం సమాజంలో చూస్తూ ఉంటాం, ఇప్పుడేమిటెప్పుడు కనిపిస్తూ ఉంటుంది. నిజానికి భర్తృహరి చాలా బాధపడతాడు, బోద్ధారో మత్సరగ్రస్తాహ ప్రభవ స్మయ దూషితాహ అజ్ఞానోపహతశ్చాన్యే జీర్ణమంగే సుభాషితం అన్నాడు ఆయన. భర్తృహరి సుభాషితాలంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఆశ్చర్యపోతాయి. అలాంటి సుభాషితాలు రచించాడు ఆయన. ఇప్పటికీ కూడా అంత ఎటర్నల్ వాల్యూస్తో హ్యూమన్ నేచర్ని చెప్పిన సుభాషితాలు లేవు. అంత గొప్ప సుభాషితాలు ఇచ్చాడు భర్తృహరి. పాపం ఇప్పుడు వాళ్ళ పేర్లు కూడా మనకు తెలియలేండి. కానీ ఏ కాలానికైనా సరిపోయే గొప్ప మాటలు చెప్పినవాడు భర్తృహరి. ఆయన మొదట ఒక మాట చెప్తాడు, ఏమిటంటే మంచి సుభాషితం నా నుంచి వస్తోంది కానీ చెప్దామంటే ఎవరు వింటారు అంటారు. పండితుడికి అర్థమవుతుందంటే పండితులు వినరు, వినిపించుకోరు. ఎందుకంటే మాత్సర్యం, అసూయ. కాబట్టి వాళ్ళు మంచి మాట చెప్పినా తప్పులు వెతకడమే పరమార్థంగా పెట్టుకుంటారు కనుక పండితులు వినరు. పోనీ ప్రభువులు వింటారా అంటే వాళ్ళకి ఎన్ని మతాలు ఉన్నాయో అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయి కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళడమే కష్టం, ఇంక వింటారా. ఇక ప్రజల అంటే సగానికి సగం అజ్ఞులు, అజ్ఞాన బాహుళ్యం ఈ ప్రపంచం. వాళ్ళ దగ్గర కొంచెం లోతైన విషయం చెప్పగానే వాళ్ళకి తలనొప్పి వచ్చి వాళ్ళు లేచిపోతారు. ఇంక నేనేం చెప్పేది, జీర్ణమంగే సుభాషితం, నాలోనే జీర్ణమైపోతుంది సుభాషితం అన్నాడు. ఆ వేదన అర్థం చేసుకోవాలి. ఎంత చెప్తున్నాడు చూడండి, ఇందులో బోద్ధారో మత్సరగ్రస్తాహ గొప్ప మాట చెప్పాడు. పండితుల దగ్గర మాత్సర్యం ఉంటుంది, కవిత అహంకారం. సరే, ఇతడు చెప్పిన దానిలో తప్పేమీ లేదు, నిజానికి తార్కికంగా ఉంది. కానీ ఎంత తర్కమైనా, ఎంత కవితా లక్షణమైనా కూడా లోకానికి సంబంధించింది. కానీ లోకేశ్వరుడు ఎదురుగా కనబడ్డాక ఈ కవిత్వాలు, ఈ వాదనలు, ఈ పాండిత్యాలు, ఈ ప్రతిభలు ఇవి చెల్లవు. అక్కడ కూడా పాండిత్యం పట్టుకున్నాము అంటే అది ఎటువంటిది అంటే, హృదయం దర్శించకుండా, ఆత్మతత్వం తెలియకుండా బ్రతికే దేహభ్రాంతితో బ్రతికే అజ్ఞానం లాంటిది అది కూడా. అందుకే పరమాత్మ కనబడ్డా కవిత్వాహంకారం వదలలేదు, అది ఇతను చేసినటువంటి తప్పు. ఆ స్వామి దగ్గరకు వచ్చేటప్పుడు, స్వామి కవిత్వంలో ఉండే గొప్పతనం కన్నా గొప్పవాడు నువ్వు, అటువంటి నువ్వు కనబడగానే వెంటనే శరణవేడి నీ చరణాల మీద పడే బదులు అహంకరించి నీతోనే వాదన చేశానే భగవంతుడితో ప్రతివాదమా, అందులో ఈశాన సర్వ విజ్ఞానమైనటువంటి పరమాత్మతో. అందుకు నువ్వు అతడిని ఆదుకోవడానికి కవిత్వం రాయలేదయ్యా, నాకు పాఠం చెప్పడానికి కవిత్వం నెపంతో నువ్వు పని ఎంత చేసావు అనుకున్నాడు. కనుక ఆ కరవుతో ఉన్నటువంటి ఆ పేద బ్రాహ్మణ మీద నువ్వు దయ కాదు, నా మీద దయో ఆగ్రహము, మొత్తం మీద నాకున్నటువంటి అహంకారం మీద మొట్టుగా వేయడానికి నువ్వు పని చేసావని ఇప్పుడు తెలిసింది అన్నప్పుడు వాదన, వేదన మొదలైంది అతడు. ఆ వేదనతో
అంటున్నాడు. నిజమే, ఆ స్వామి ముందు ఏ కవిత్వం నిలుస్తుంది చెప్పండి. అందుకే దుర్జటి గారు అంటారు, ఎలీలన్నుతి ఇంపనెత్తు ఉపమోత్ప్రేక్షా ధ్వని వ్యంగ్య శబ్దార్థాలంకార విశేష భాషలకు అలభ్యంబైన నీ రూపము. చాలుంచాలు కవిత్వములు నిలుచునే సత్యంబు వర్ణించుచో చీ లజ్జింపరుగాక మాదృశ కవుల్ శ్రీకాళహస్తీశ్వర. మా కవులకు సిగ్గులేదయ్యా అన్నాడు వెంటనే దుర్జటి. ఇంత కవిత్వం రాసిన ఆయన, ఎందుకంటే నిన్ను వర్ణిద్దామని ఉపమలు ఉత్ప్రేక్షలు ఇవన్నీ అలంకారాలు శబ్దాలు అర్థాలు ఇవన్నీ తీసుకుని కూర్చి ఆహా ఏం కవిత్వం రాసామని మాకు మేము భుజాలు తెచ్చుకుంటాం. కానీ ఈ ఉపమలకి ఈ అలంకారాలకి ఈ శబ్దాలకి ఈ అర్థాలకి అందనటువంటి వాడు ఉంది. చాలు చాలు కవిత్వములు నిలుచునే సత్యంబు వర్ణించుచో. సత్యం దగ్గరికి వెళ్ళేటప్పటికీ మాటలన్నీ మోగబోతాయే, మాటలన్నీ మోగబోయే మహామౌనం ఆ సత్యం. ఆ సత్యం దక్షిణామూర్తికి తెలుసు, మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం. అలాంటి మౌన వ్యాఖ్యతో కూడుకున్నటువంటి ఆ పరబ్రహ్మతత్వం ఎదురుగా నిలబడితే ఈ కవితాశక్తి అంతా ఎవరి వల్ల వచ్చిందో ఆయనే ఎదురుగా ఉంటే సర్వ అహంకారమును విసర్జించి పైగా అని చెప్తున్నది ఏమిటి, అమ్మ యొక్క సౌందర్యాన్ని స్ఫురింపజేశాడు. అప్పుడైనా సరే బుద్ధి తెచ్చుకుని ఆయన చరణాల మీద వాలాలి. అది లేకుండా మూడో కన్ను చూపించాడు అంటే జ్ఞానంతో ఆలోచించవయ్యా అని చెప్తున్నాడు. ఇన్ని చెప్పినా నేను గమనించకుండా ఈ కవిత్వం అనే అహంకారం అంటే నాకొచ్చిన ఒక విద్యతో నేను పొసెసివ్నెస్ అది నేను అని మమేకం చెందిపోయి ఆ అహంకారంతో ప్రవర్తించాను, ఎంత పనిచేశాను నేను అని బాధపడ్డాడు. అసలు విద్యలన్నీ స్వామి నుంచే వచ్చాయి. వృత్తాంతంబునయందు త్వధ్వనిత భేరిన్ పుట్టె శబ్దాగమంబు అత్తక్కాగమముద్భవించి భవదీయ అంబుకృతిన్ వేదముల్ తత్తత్సంభవముల్ శివ ఉపనిషత్వం వందే నీమేను విద్యాత్తాకారుని నిన్ను వంద నా కవిత కౌనా నిన్ను విశ్వేశ్వరా అంటారు విశ్వనాథవారు. ఓ స్వామి, నువ్వు వృత్తాంతంలో నీ ఢక్కని వాయిస్తే అక్షరాలన్నీ ఉద్భవించాయి, నీ శంఖధ్వని నుంచి సర్వనాదములు ఉద్భవించాయి, సంగీతములు శాస్త్రములు అక్షరములు అన్నీ కూడా నీ నుంచే వచ్చాయి, ఇంకా నిన్ను నేను వర్ణించగలనా అంటారు విశ్వనాథవారు. అటువంటి ఆ శబ్ద మూలస్వరూపుడైన పరమాత్మే వస్తే ఇటువంటి విద్యాహంకారం పెట్టుకుని ఎంత గతి తెచ్చుకున్నాను అని బాధపడుతున్నాడు. అంటే భగవత్ స్పృహ లేనటువంటి కవిత్వం దేనికి పనికిరానిది అని తెలుసుకోవాలి. అది చెప్తున్నాడు ఇక్కడ, తాత్విక స్పృహ పరమాత్మ యొక్క స్పృహ లేనటువంటి కవిత్వం దేనికి పనికిరాదు. అదే దుర్జటి గారు చెప్పినటువంటి మాట. అందుకే చదువులు గురించి చెప్తూ ఏమిటయ్యా చదువులు అంటే బోధావిర్భూత నినాదములు చదువులయ్యా కావు అని చెప్పాడు. ఇవా విద్యలు. విద్య అంటే ఏమిటి, విశ్వేశ్వరుణ్ణి తెలియజేసేదే విద్య. ఆయనే ఎదురుగా వస్తే ఆయన గుర్తించకపోయినప్పుడు ఇంకెందుకు ఈ విద్య. కనుక కవిత్వం భగవంతుడికి అర్చించే కుసుమంగా పనికిరావాలి తప్ప ఆయన్నే గుర్తించని అహంకారంగా మారకూడదు. అది ఇక్కడ మనకు చెప్తున్న పాఠం. అందువల్ల వేదన పడుతున్నాడు ఆయన. ఆ వేదనతో ఈ కవితాభిమానము వహించి తినేటికి, ఈ మాట చాలా గొప్పది. ఈ కవితాభిమానం నాకెందుకయ్యా అన్నాడు. అభిమానము అంటే దాని మీద ఒక తీవ్రమైనటువంటి గర్వం ఏర్పరచుకుని ఉండడాన్ని అభిమానము అంటారు. మనకు అనేక అభిమానులు ఉన్నాయి. దేహాభిమానము అంటాం. దేహాభిమానం అంటే దేహమే నేను, దేహంతో మమైకమైపోయి దానికోసం చేయడానికి చేయడం దేహాభిమానం. ఇవన్నీ కూడా మదానికి పనికొస్తాయి. విద్య, యవ్వనము, ధనము, అధికారము, ఈ నాలుగు ఉన్నాయే, ఈ నాలుగు ఒక మనిషిని ఉన్నతంగా చేర్చుతాయట. ఆ నాలుగే పతనం కూడా చేస్తాయట. ఎందుకంటే మదానికి హేతువులుటి ఈ నాలుగు కూడా. విద్యామదం, ధనమదం, యవ్వన మదం, అధికార మదం, ఈ నాలుగు ఉంటాయి. విద్య వల్ల మదం పెరుగుతుంది. అంటే ఏది కూడా మనల్ని మత్తెక్కించకూడదు, మనల్ని మనం మర్చిపోయేటట్లు చేయకూడదు. అది కేవలం మనల్ని మనం గుర్తించుకునేటట్టు పనికిరావాలి. అవన్నీ కూడా అవి లేకుండా మనల్ని మనం మర్చిపోయేటట్టు చేయడమే మదం. అంటే మదం నుంచే మత్తు వచ్చింది. సత్యాన్ని విస్మరించేటట్టు చేయడాన్నే మదం అంటారు. విద్య ఒక మదాన్ని ఇస్తుంది, ధనం ఒక మదాన్ని ఇస్తుంది. ఎంతమంది పండితులు ఎందరందరూ మహాత్ముని చులకన చేయడం మనం చూడట్లేదు. ఇటీవల ఒక ఆశ్చర్యకరమైన ఘట్టం నా కంటపడింది. ఆశ్చర్యకరమైన ఘట్టం అదేమిటంటే, ఇక్కడికి దగ్గరలో ఒక ఊరిలో అమ్మవారి ఆలయ ప్రతిష్ఠ చేస్తూ ఉంటే వచ్చి నాలుగు మాట్లాడమని అన్నారు. అమ్మవారికి దర్శనం చేసుకుని నాలుగు మాటలతో అర్చన చేసుకోవచ్చని వెళితే అక్కడ ఒక పుస్తకావిష్కరణ జరిగింది. ఆ పుస్తకం రచించిన కవి వేదికెక్కారు. ఆయన వెంటనే చెప్తున్నాడు, ఇటువంటి కవి ఇంతవరకు ఈ ప్రపంచంలో పుట్టలేదు, ఇక మీద పుట్టబోడు అన్నాడు.
ఎవరి గురించి చెప్తున్నాడో అనుకుని ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే ఆయన గురించి చెప్పుకుంటున్నాడండి అన్నాడు. ఇది ప్రత్యక్షంగా జరిగింది, ఇందులో అతిశయోక్తులు లేవు. అతడు మొత్తం అరగంట మాట్లాడాడు, అందులో 5 నిమిషాలు తన 3 పద్యాలు చదివాడు, మిగిలిన 25 నిమిషాలు అని చెప్పింది ఒకటే, ఇటువంటి వాడు పుట్టలేదు ఇక పుట్టబోడు, నభూతో నభవిష్యత్ అనే మాట సుమారు 10 మార్లు వాడాడు. ఇంతవరకు ఎంత కాలం జరిగిపోయింది, ఈ కాలంలో కారే రాజులు రాజ్యములు కలుగవే గర్వోన్నతి చెందరే, ఎందరందరూ పుట్టిపోయారు, రాజులు పోయారు, రాజ్యాలు పోయే, కవులు పోయే, కళలు పోయే, ఎక్కడికి పోయే, ఆ అనంతకాల గర్భంలో కలిసిపోయే, కాలకాలుని యొక్క కాలి గజ్జల ఘలం ఘలలలో లయమైపోయేవన్నీ ఏం మిగులున్నాయి, కాలం కబళించుతుంది. కనుక ఇవి చూసి అహంకరించడం ఎంత వెళ్ళిపోవలసిందే, కాలం తినేస్తుంది. తథక్యం తథక్యం తథక్యం తథక్యం, తర్వాత ఏమిటి తర్వాత ఏమిటి తర్వాత ఏమిటి, ఏవి మిగలవు, మిగిలిపోతాయి అనుకుని అహంకరింత. ఇంతకాలంలో మనం చూసినది అంత, గతించిన గతం అనంతం. ఆ గతంలో ఎంత చూసాం మనం, మనమే గొప్ప అనుకోవడానికి. ఇది గమనించితే ఈ అహంకారం ప్రతివాడిలో నిద్రాణంగా ఉంటుంది, వాడికి వాడే గొప్ప అనుకుంటాడు, నా లాంటి వాడు ఒకడు లేడు, ఇంతవరకు ఇలాంటిది పుట్టలేదు కదా అంటాడు ఒకడు. చాలా మంది ఈ నువ్వు పుట్టింది ఇప్పుడు, అనంతకాలంలో నువ్వు ఉండేది ఇంత, నీకుండే బుద్ధి ఇంత, దాంతోనే నువ్వే ప్రపంచంలో నీతోనే ప్రపంచం మొదలైనట్టు మాట్లాడుతున్నావే, ఎంత ఆశ్చర్యం. ఇంకొక భయంకరమైన మాట, అతడు రాసిందంతా చిత్రకవిత్వం, నిజానికి కవిత్వం చాలా బాగుంది అందులో సందేహం లేదు, అంత బాగున్న కవిత్వం ఈ అహంకారం వల్ల దుర్గంధంగా అనిపించింది, అది విశేషం అనమాట. పైగా ఏం చెప్పాడు, అంత చిత్రకవిత్వం, నానా నేనని నేనని నేనన్నానా అని ఒక్క అక్షరంతో పద్యం నడపడం, లేదా 2 అక్షరంతో పద్యం నడపడం, ఒక పద్యం నిండా 32 అలంకారాలు దట్టించడం. ఇది తిక్కర గారు ఇలాంటి కవిత్వం రాయలే, పోతన గారు కూడా రాయలే, దూర్జడు గారు కూడా రాయలే, నేనే రాశాను అన్నాడు. ఇది కూడా వాళ్ళు ఇలాంటి కవిత్వం ఎప్పుడూ రాయలేదు, ఎందుకంటే కవిత్వం అనేది ఫీట్ కాదు. ఒకడు స్కూటర్ మీద ఫీట్స్ చేస్తూ వెళ్తూ ఉంటాడు, అది చూడడానికి బాగుంటుంది కానీ డ్రైవింగ్ ఫీట్ కాదు కదా. డ్రైవింగ్ జీవితానికి అవసరమైన విషయం, ఫీటు ప్రదర్శనకు అవసరమైన విషయం, కానీ జీవితానికి అవసరమైన విషయం రాసే కవి ఎవడు ఫీట్స్ చేయడం. అందుకే దూర్జటి శ్రీనాథుడు పోతన రాయలేక కాదు, రాయకూడదని రాయలేదు. చిత్రకవిత్వాన్ని వాటిని కుకవిత్వం కింద చెప్పారు. కుకవిత్వం అంటే అవన్నీ కూర్చి తన ప్రతిభను ప్రదర్శించుకోవడానికి పనికొచ్చేది కుకవిత్వం అని. ప్రతిభ ప్రదర్శన కోసం చేయకూడదు, ఆత్మదర్శనం కోసం వినియోగించుకోవాలి. ఆ విధంగా అత్యంత వినయంగా ఉండాలి. అందుకే మహాత్ములు ఎప్పుడు అంటారు ఈ మాట, నేనెంత ఇక్కడ, పోని గతమంతా పోని వెతికాడు తనలాంటి వాడు లేదు, నా భవిష్యత్తు కూడా అట, ఇంకా ఆ తర్వాత కాలం మీద కూడా వీడు హామీ ఇచ్చేస్తున్నాడు నాలాంటి వాడు పుట్టాడని. ఇటువంటి వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు తప్పదు, ఎందుకంటే భగవంతుని అనుగ్రహం చేత సరస్వతి వస్తే ఈ అందరిది అదే మెదడు, అందరిది అదే మెదడు, అదే మాంసపు ముద్ద, అదే నరాలు, కానీ ఒకటిలో ఒక ఆలోచన, ఆ ఆలోచన రాణించి వాడు మేలు పొందుతున్నాడంటే ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా, ఆలోచించుకోండి, ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి, ఎక్కడి నుంచి వస్తుంది ఈ గాజు ముక్కకి చూపు, ఎక్కడి నుంచి వస్తుంది ఈ రంధ్రానికి శ్రవణం, ఎక్కడి నుంచి వస్తుంది ఈ గొట్టానికి శబ్దం, ఎక్కడి నుంచి వస్తుంది ఈ మెదడుకు ఊహ, ఎక్కడి నుంచి వస్తుంది, ఇవన్నీ పంపించే సర్వ చైతన్య స్వరూపుడు పరమేశ్వరుడు, ఆయన నుంచి వస్తుంది అనేటటువంటి స్పృహ ఉంటే వాడంటాడు, చీ లజ్జింపరుగాక మాదృశ కవులు శ్రీకాళహస్తీశ్వర, నేనెక్కడయ్యా. అందుకే విశ్వనాథ వారు అంటారు, ఆనందైకమయస్వరూప భవదీయ ఐశ్వర్యమున్ దుర్జటి శ్రీనాథుల్ కవితా సతీ కుచతటి శ్రీగంధ కస్తూరికా స్థనంబున్ పునరించిరి, ఇప్పటికి అస్మత్ స్తోత్ర పాత్రం భవై తేనెల్ త్రావిన నోటికిన్ జలములందింపయ్య విశ్వేశ్వర. స్వామి నిన్ను విరుతించిన వాళ్ళు ఎవరంటే దుర్జటి శ్రీనాథుడు మొదలైన మహాకవులందరూ స్తోత్రం చేశారు, ఇప్పుడు నేను నిన్ను స్తోత్రం చేస్తున్నానంటే తేనెలు తాగిన నోటికి నీళ్లు ఇవ్వడం లాంటిదయ్యా అని చెప్పాట. ఎంత చక్కగా చెప్పారు వచ్చేసారా. అందుకే మహిమ్న స్తుతి చేసినటువంటి పుష్పదంతుడు మొదటే అంటాడు, 4 తలకాయలున్న బ్రహ్మగారి నేను వర్ణించలేనప్పుడు నేనెందుకు వర్ణిస్తున్నానంటే ఆయన గారు ఎందుకు వర్ణించారో నేను అందుకే వర్ణిస్తున్నాను అన్నాడు. ఆయన తనకున్న తలకాయ కాస్త ధన్యం అవ్వడానికి, తన ఆలోచన ధన్యం అవ్వడానికి, తన మాట ధన్యం అవ్వడానికి నిన్ను స్తోత్రం చేసుకున్నారు, నేను కూడా నా బ్రతుకు ధన్యత చెందడానికి నిన్ను స్తోత్రం చేస్తున్నాను.
అంత వినయంగానే వెళ్తాడు నిజమైనటువంటి వాడు. వాళ్ళ కవిత్వాలే కాలం మీద నిలిచిపోతాయి. పలికెడిది భగవతమట పలికించడు వాడు రమభద్రుండట, నే పలికిన భవహరమగునట పలికెద వెరెండుగాధ పలుకగ నేలా అని అమ్మా మేల్పట్టున్నా కగుమమ్మ నమ్మితిజిమి బ్రాహ్మీ దయాంభోనిధి అన్న పోతన లాంటి వినయ సంపన్నుడువే అయినటువంటి వాడు రచించిన కవిత్వమే యోగమవుతుంది. ఇది ఒక కవిత్వం అని కాదు, ఏ విద్యకైనా ఇదే. అహంకారం యొక్క వాసన వేసే ఏ విద్య కూడా భగవంతుడు అందుకోడు, దానితో ఉంటే మనమే పతనమైపోతాం. అయితే నత్కీరుల్లో గొప్ప విశేషం అంటే సహజంగా శివభక్తుడు, కానీ ఆ శివభక్తిని అహంకారం ముంగేసింది. అది తొలగించడానికి, శివుడితో చార్వాక వాడిన దోషం పోవడానికి కుష్ఠవ్యాధి అనేటువంటిది అతడి పాపానికి వచ్చిన శిక్షగానే శివుడు కోపంతో వేసింది కాదు. శివుడికి ఎవ్వరి మీద కోపము ఉండదు, ప్రేమ ఉండదు, వాడి అవతల వాడి కర్మ బట్టి స్వామి యొక్క రియాక్షన్, స్వామి ఇచ్చే ఫలం ఉంటుంది. అంతే తప్ప ఆయన ఎవ్వరి మీద ఆగ్రహానుగ్రహము లేనటువంటి వాడు, నిర్మలుడు, తటస్థుడు, పరమ కారుణికుడు అయినటువంటి వాడు. ఆ విషయం ఇప్పుడు అర్థమైంది అతనికి, ఎందుకంటే అన్ని అనుకూలించినప్పుడు అందరూ గొప్పవాళ్లే. ఒక్కొక్కటి దేహం అంటూ ఉంటే కదా ఇంత వచ్చింది. ఆ దేహం అనేది ఎటువంటిదో తెలుసుకోవాలి. దేహం యొక్క లక్షణం ఏంటో తెలిస్తే తర్వాత కవిత్వం కాకరకాయను. అందువల్లనే ముందు కుష్ఠవ్యాధి అంటే కాన్సన్ట్రేషన్ దేహం మీద వెళ్ళి ఈ దేహం ఎంత ఇచ్చాడు భగవంతుడు, అలాంటి అదే ఇప్పుడు పాడైపోయే స్థితికి వచ్చింది అనే భావన రావాలి. అయినా దయామయుడు కనుక కైలాసం దానికి కైలాస పర్వతాన్ని చూస్తే పోతుందని చెప్పాడు విమోచనం. ఇప్పుడు అనుకుంటున్నాడు, ఈ కవితాభిమానము వహించి తినేటికి శంఖపీఠిపై ఆ కవులున్న ఎట్లు వసయింపక, మిగిలిన వాళ్ళందరూ కూర్చున్నారు కదా, వాళ్ళలా నేనెందుకు కూర్చోలేదు, అప్పటికేదో నేనే మేధావనైనట్టు లేచి నిల్చున్నా. దానివల్ల ఏమైంది, దేవినితోడ ఏల చర్వాకమునర్చితి కడుభరంబగు కుష్ఠ రుజా విషాదమేనే కరణింధరింతు ఇక ఎన్నడు చూచెద వెండి గుబ్బలిని. వెండి గుబ్బలి అంటే వెండి కొండ అయినటువంటి కైలాసాన్ని ఎప్పుడు చూస్తాను, ఎక్కడ మానసరోవరం, ఎక్కడ హిమవత్ పర్వతం, అక్కడ దాకా ఈ మధుర నుంచి నేను బయలుదేరి వెళ్ళాలంటే ఎంతకాలం, ఎన్ని మహానదుల్వనములెన్ని గిరీంద్రములెన్ని బోయవీళ్ళెన్ని మృగంబులెన్ని జనహీనములైన పథంబులెన్ని నేనిన్నియుదాట ఏ కరణి ఈశ్వరు శైలము చూడబోయేదని కన్నది కాదు విన్నయది గాని సదాశివా ఎని చేయుదు. ఎన్ని దాటి వెళ్ళాలయ్యా, ఎన్ని అడవులు దాటాలి, ఎన్ని నదులు దాటాలి, మనుషులు సంచరించినటువంటి మార్గాలు దాటి వెళ్ళాలి, మృగాలు ఎన్నుంటాయో ఇన్ని దాటుకుని నేను ఆ ఉత్తర దిశలో ప్రకాశించేటువంటి ఆ దివ్య కైలాసాన్ని మానసరోవరాన్ని చూడాలి అంటే ఎలాగా అని భయపడుతున్నాడు. అని ఆ త్రోవల్ నాకు సఖ్యమే కరుణాసాగర భక్తవత్సల శివా గౌరీషా ఎట్లోగదే అని ఆయనతోనే మొరబెట్టుకుంటూ బయలుదేరిపెట్ట. ఇంకా వ్యాధి సోకలేదు, పెరగలేదు. అది పెరిగే లోపలే యాత్ర ప్రారంభించడం మంచిది. అది పెరిగిన తర్వాత చూసుకుందామలే అనుకుంటే నడక కూడా వెళ్ళలేనే, మరి కైలాస పర్వతం దాకా వెళ్ళాలి అని తిబిరి యంగమ్మున తిమ్మిరత్తకమున్న వడలెల్ల మచ్చల చెడకమున్న దళమెక్కి గాత్రంబు చెలుగు తప్పకమున్న బుడుపులు మేన నెర్పడకమున్న అలత విగ్రహమున అంకురింపకమున్న కాయంబు వెడరూపుగాకమున్న తనువున చీము రక్తము కరకయమున్న దేహ మీగలమూగి తినకమున్న భైక్షమడుగంగ పోయిన పట్ల జనులు చూసి రోయకమున్న కాలాడినప్పుడు నడువవలెగాక కైలాస నగము చూడ హరుని వాక్యంబు శక్ష్యమే పరిహరింపా. ఇంకా ఒళ్ళు పాడైపోయి చివరికి అడుక్కోవడానికి వెడితే వాళ్ళు కూడా ఆశ్రయించుకునేటంత భయంకరంగా తయారవ్వకముందే, నడుద్దామంటే కాలు ఆడని స్థితి రాకుండానే వెళ్ళి ఆ కైలాసాన్ని చూడాలి. నిజమవుతుందా అంటే హరుని వాక్యంబు శక్ష్యమే పరిహరింపా. శివుడి మాటని ఎవడు దాటగలడు, శివుని యానలేనిది చీమైనా కొట్టదంటారే, సాక్షాత్తు ఆ శివుడే ఆ మాట అన్నాడు. ఏ స్వామిని దర్శించాలని ఋషులు తపస్సు చేస్తుంటారో ఆ స్వామి నా ముందుకొచ్చి తన ఆనవాలను చూపించినప్పటికీ ఈ అహంకారం అనే తెర కప్పేసి ఆయన్ని పోల్చుకోలేకపోయాను అని వేదనపడి అనుచు చింతాపరంపరలనడి వర్షముడిగి బయలుదేరేటాయన. ఇటువైపు ఉత్తర దిక్కుని ఆశ్రయించుకుని ప్రయాణం మొదలుపెట్టాడు మధుర నుంచి. అన్నీ కూడా ఆ నడక, ఇది దక్షిణ దేశంలో ఉన్న మధురై అనమాట. మధుర అనగానే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవద్దు. రేపు మళ్ళీ ఆ శివానంద తాండవ హేళకు సాయంత్రం 6:30 గంటలకల్లా సంసిద్ధులమవుదాం. ఈరోజు ఇంతటితో స్వస్తి.

0: ఇంద్రంధర్మస్వావనం పుత్రమయ విషరాశ్చినోభ ఇంద్రావతం కర్మణాభిగుంసనాభిర్స్వనామంగిరక్షజీభి సరస్వతే కామకర్ణభేష్ణాయ హరిరాచేదేవృతంచోయుమ మాదృశనిగం లైమచ్చే సుయీరం ప్రశంతం చేసం ప్రశంతం షన్నస్వాదాక్షణ సదావేషావృష్టా బాహుతా క్షీరాదే ప్రవృష్టాయ వేషజే శ్రుతామతిజనయారుమగ్నే
1: అహంతేవానామృతమత్యానా సాధ్యామిదం విశ్వంభువనగుంధమేది అంతరాపూర్వమపరం చేతం శక్తే దేవవర్ణగా

ఇవ్వవాత్మన్ లక్ష్యమాగ్యుస్కందనే యదర్జనుగ్ధం వృషదేవదత్తరప్యదర్జనామ పయోగృహమయోభ్యాసు పయోమస్య పయోక్షన్మయేత్యాహ పయ ఏవాత్మన్ గృహేషు ప్రభుధ.

సర్వదం పదరూపిణే సూర్యశ్చరస్మీనం సద్రమేస్తామరసంభరితం అన్న ప్రజలమస్యామాజమచ్చేతి పూర్వే నైవాచ్య యజ్ఞేన యజ్ఞమనుసంధలోమి సమర్గేత ప్రధా అభిరేత్యాజ్ఞేవతాదేవయజ్ఞకం సంతనోమి అగ్రయపతిగృహేపురాజమష్టాచపాలం జంగ అగ్రయపతిగ్రహ్ఞ భాగ

ఏమంజాజ్యాజిఫలం నిజయ్యై మరుత్వేష్ మరుదేవాయుధనం ఉభయ విరక్తం తదే భవతో జగదే.

అభివర్తామం భవజే స్వర్గస్ లోకస్వృత్యై అభిజద్భవజే స్వర్గస్ లోకస్వాభిజిత్యై విశ్వజద్భవజే.

అగ్నిర్వాగు సంవత్సర ఆదిత్య పరివత్సర చంద్రమా ఇదావత్సర వాయుర్వత్సర చంద్రయేష్ట దేవే నిజదే అగ్నిమేవ దత్తం.

ఈశ్వరేవస్కరేశ్వరేహత్వం కథాదిత్యవర్ణపుం రాజానం వర్ణ ప్రకాశేన యస్మిన్నాదిత్యర్ణ ప్రకాశయజతే ఏకమేవ లోకం జయతే యస్మిన్నాదిత్య ఆదిత్యైవ్యముపైతి యదాదిత్యవర్ణపుం రాజానం వర్ణ ప్రకాశేన అద్వర్ణ ప్రకాశానాం వర్ణ ప్రకాశత్వం అసతో మౌరాజా సంతాకం సాగమేజత సరేనం లోకమజయత యస్మైవ్యక్తమాధారి యత్సాగమేధైర్యతమేవ లోకం జయతి యస్మైవ్యక్తమాధారి చంద్రమ సగేమ

తచ్చరాజాచందాగుంశమేధంతాకమేధానాగుంశాగమేధత్వం అసత్తవ పితర ప్రజాపతి పితరం ప్రతిజ్ఞేనాయజంత సయేదం లోకమజయన్ యస్మిన్ ఋతవ ఏతమేవ లోకం జయతి యస్మిన్ ఋతవ ఋతూనామేవ సాయుధ్యముపైతి యతవ పితర ప్రజాపతి పితరం ప్రతిజ్ఞేనాయజంత సద్విజయజ్ఞస్థేజ్ఞత్వం అథోషయమంత్రయమేజం జగతి యస్మిన్ వాయు వాయోరేవ సాయుధ్యముపైతే

విశిష్టాద్వైతం. సో ఇన్ ప్లేస్ ఆఫ్ విశిష్ట యూ హ్యావ్ శివ. సో దట్స్ వై సమ్టైమ్స్ నాగలింగ గారు సేస్ ఇట్ ఇస్ దిస్ ఫిలాసఫీ ఇస్ శివ విశిష్టాద్వైతం ఆర్ శివాద్వైతం ఆర్ విశిష్ట శివాద్వైతం ఆర్ విశిష్టాద్వైతం. సో బట్ దిస్ ఇస్ ఎక్స్ప్లిసిట్లీ స్టేటెడ్ ఇన్ ద మాండూక్య ఉపనిషద్. అండ్ ఆల్సో స్పీకింగ్ ఆఫ్ రుద్రం, ఎవ్రీ అనువాకం హ్యాస్ యునో ఎవ్రీ మంత్ర విత్ ఇన్ ఎవ్రీ అనువాకం హ్యాస్ అ దేవత అండ్ ఆల్సో ద ఋషి. సో ద ఋషి ద దేవత ఇస్ ఆల్వేస్ మహాదేవ అండ్ ద ఋషి ఇస్ కీప్ చేంజింగ్. ద ఎంటైర్ సెకండ్ అనువాకం విచ్ కంటైన్స్ 13 మంత్రాస్ ద ఋషి ఇస్ మండుక మహర్షి. సో దట్ పాయింట్ బి నోటెడ్. సో అండ్ దెన్ ప్రొసీడింగ్ అనదర్ మహర్షి నేమ్డ్ గాలవ

మోచితం మోచితం బంధనాశితం శ్రీకృష్ణామస్పరిందం బృహస్పరమాణం భూరాధనం ృతం మధ్యమాధాం శ్రీ కలేందరే కృష్ణావ

స్వాదశిరాజం మధుమాం ఉదారం ఏ పశ్చిరాజం ప్రసర్వాం ఉదారం ఉదవాం ఆర్చపాదివాం సమింద్రం నకశ్చనాహరేషు పరేయివాంశం ప్రమదో మహేరీభ్యమనువస్పశానం హైవస్పదం భంగమాంజనాయమం రాజానం హైరాహాస పరిగత జమాజిగ్రమాజిగ్రం సహాగతాజం ఆచార్యో దక్షిణేదం హరిహరిదేరంత విశ్వే మాహిమిత్రేణిత్రేవం గృహోదం విశ్వం భవనం వేది జమస్యమాయ ఉభారాజారోస్వరమదం పశ్యామరోడం చేస్మై ఉదంతస్థిరంతస్తమీ ఉషన్నోషావరహమిత్రేమంతస్థిమంతస్తమీ జుమాన్యోగావరహమిత్

0: తిరస్వంతం హృదయస్మిన్మైశ్వరిహద్యాశివైరమస్రస్తమాయోహన్ నివస్పృష్టారోహన్
1: యమాయ సోమస్ పవచయ యమాయ క్రియతే హవి.

పరిక్షన్ అజనీయంతయవతాశివకర్మాశ్రుతం ఆయుర్వదాగాతుర్గచ్చువర్గా అతిగ్రమశ్వాదారేదౌ రక్షౌ శబలౌ